0: ప్రార్థన స్తుతి ఇస్ ది క్రస్ట్ జ్వెల్ ఆఫ్ డివోషనల్ హెమ్స్ స్తోత్ర రత్నం. ఇట్ వాజ్ రివీల్డ్ బై శ్రీ అప్పయ్య దీక్షిత వైల్ హీ వాజ్ ఇన్ ఎక్సెంట్రిక్ స్టేట్ ఉన్మత్తా స్టేట్ అటైన్డ్ బై హిమ్ బై పొసెసింగ్ ది అన్కండీషనల్ లవ్ అండ్ డిస్ఓనింగ్ ది కండీషనింగ్స్ ఆఫ్ దిస్ సెన్సువస్ వరల్డ్. This stuti is also known as Unmatta Panchashat. 50 stanzas revealed in the Unmatta state. This stotra explains the process of attainment and fulfillment of unconditional love towards the great God Shiva. www.shaivam.org is pleased to bring out the Atmarpana Stuti along with Margabandhu Stotra and Marga Sahaya Linga Stuti in musical form sung by Srimati Subbalakshmi Krishnamurti as an offering to the floral feet of Lord Shiva. Shaivam.org has been on service in the internet for the past 15 years, since 1996, covering various aspects of Shaivam. It is our desire that all the stotras of Sri Appaya Dikshitar come out in audio form to be listened and practiced by the devotees. Lord Shiva bless us all. Namah Shivaya. Om Namah Shivaya.
1: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
0: Om Namah Shivaya.

0: Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: వాడిలో ఉన్న అంతర్యామి చైతన్యం వల్లనే వాడి నైపుణ్యం వాడికి వచ్చింది. కవికి కవిత్వ నైపుణ్యం ఎలా వచ్చిందో, సంగీతకారుడికి సంగీత నైపుణ్యం ఎలా వచ్చిందో, దొంగకి దొంగ నైపుణ్యం కూడా అలాగే వచ్చింది. అదో ఆర్టు, దానికో పరంపర ఉంది, దానికో కుటుంబాలు ఉన్నాయి. కళ కళగా గొప్పదే, దొంగతనం కూడా గొప్పదే. అందుకే ఎక్కడైనా పెద్ద దొంగతనం జరిగిందంటే ఒక పోలీసుని పిలిపిస్తారు. ఆ పోలీసు గొప్ప దొంగతనం జరిగితే గొప్ప పోలీస్ ఆఫీసర్ని పిలిపిస్తారు. అతనికి అప్పచెప్తారు, అయ్యా నీకు ఈ కేసు అప్పచెప్పాం, మామూలు మా కానిస్టేబుళ్ళు ఈ ఎస్పీలు తెలుసుకోలేకపోతున్నారు అని ఎక్కడో స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. వాడు ఆ దొంగతనం జరిగే చోటుకు వెళ్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ఈ దొంగ ఎలా వచ్చుంటాడు, ఎలా దోచుకుంటాడు, ఆ దోచుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఆ వస్తువుని ఎలా తీసుంటాడు వీడు ఊహిస్తాడు. ఊహించినప్పుడు ఏం జరిగింది మీరు ఆలోచించండి, వాడి మెదడులో ఉన్న వ్యవస్థను ఆలోచించండి. ఇక్కడ అంటే వాడు కూడా పూర్తిగా దొంగ అయిపోయాడు ఆఫీసర్, అవునా లేదా? వాడు పూర్తిగా దొంగ అయితేనే దొంగ గురించి తెలుసుకోగలడు. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయని సామెతలు మనకి, దొంగ గురించి దొంగకే తెలుస్తుంది. మరికొన్ని మనం పాశ్చాత్య చిత్రాల్లోని, మన చిత్రాల్లోని, మన కథల్లో కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎవడైనా గొప్ప దొంగ దోచుకుని పోతే ఏ పోలీసు వాడి వల్ల కానప్పుడు మనం చాలా కాలం నుంచి భయంకరమైన కట్టుదిట్టంలో బంధించిన గజదొంగ ఉన్నాడు కదా, ఆయన్ని ఈ విషయంలో వినియోగిద్దాం పోలీసుల తరపున. అప్పుడు వాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాడట. అప్పుడు ఏమైంది, దొంగ అనే స్కిల్ పాజిటివ్గా ఉపయోగపడిందా లేదా? దాని యూసేజ్ బట్టి, దాని యూటిలైజేషన్ బట్టి అది చెడ్డా మంచా అని తెలిచాం, కానీ స్కిల్ స్కిల్గా గొప్పదే కదా. ఆ దొంగతనమైన స్కిల్ ఉందే, అది ఈశ్వర స్వరూపం. సృష్టిలో ఎక్కడ ఏ నైపుణ్యం కనబడ్డా అది భగవద్విభూతే. అయితే ఆ నైపుణ్యం ఏదో నా నెత్తి మీద రాకుండా ఉంటే చాలు, స్వామి అని నమస్కారం చేసుకోవడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందరూ నిపుణులే, ఆ నిపుణత్వం నా మీద చూపించకపోతే చాలు, నా దేశం మీద చూపించకపోతే చాలు. ఈ వంచన, ఈ ఇవి స్కాములు, ఇవేవి నా మీద చూపించకు. ఇదిగో నా మీద యుద్ధానికి వస్తున్న శత్రువులు ఉన్నారే, వాళ్ళకి దొరకకుండా వాళ్ళని ఎలా దెబ్బతీయచ్చో అటు చూపించు ఆ వ్యూహంలో. కనుక ఈ స్కిల్ని పాజిటివ్గా వాడాలి, నెగిటివ్గా కాదు. పైగా చుట్టూ మోసగాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మోసానికి గురి కాకుండా ఉండాలంటే తానెంత మోసగాడవాలి. వాడు స్థాయునాం పతయే నమః, మంచి దొంగల నిపుణుడైన వాడే బాగా ఆఫీసుని మేనేజ్ చేయగలడు. వాడు ముఖం చూడగానే వాడు ఎంత దొంగ పోల్చుకోగలిగే కలగాలి వాడు. అందుకు ఈ స్కిల్స్ అనేటటువంటి వాటిని అంటకుండా చూస్తే ఎంత గొప్ప విషయం ఉంటుందో చూడండి. ఆ చూడగలగడం నేర్పుతుంది వేదం మనకి. పరమార్థం ప్రయోజనం అనేది ఇంకో రకంగా ఆలోచిస్తే ముందే చెప్పినట్లుగా ఘోర రూపులైన దొంగల బాధ మనకు లేకుండా చేస్తాడు. అసలు దొంగలను మాత్రం ఎందుకు పెట్టాలండి భగవంతుడు? అయ్యా వ్యవస్థలో అందరూ ఉంటారు, అందరూ ఉండాలి, ఇది మొదటి నుంచి ఉన్న విషయమే. అయితే కొన్ని వ్యవస్థల్లో మెజారిటీ మైనారిటీలు తేడా, ఒక్కోసారి వీళ్ళ ఎక్కువైపోయే ప్రమాదం వచ్చినప్పుడు కట్ చేయాల్సిందే. కానీ వ్యవస్థలో అందరూ ఉంటారు, ఉండాలి. ఉన్నప్పుడు వ్యవస్థ ఈశ్వరుడైనప్పుడు ప్రతి వాళ్ళలోనే ఆయన కనిపిస్తాడు. అసలు దొంగ ఎందుకు వస్తాడో మన శాస్త్రం చెప్పింది ఇక్కడ చూడండి. నీది కాని సొమ్ము నీ దగ్గరుంటే భగవంతుడు మూడింటిని ప్రేరేపిస్తాడట ప్రకృతిలోంచి, మూడింటిని. వేటిని అంటే చోర, అగ్ని, రాజా, ముగ్గురిని ప్రేరేపిస్తాడు. చోరులని, అగ్నిని, రాజుని. అక్రమార్జన పేరుకుంటే దొంగల ముందు వచ్చి దోచుకుంటారు. ఇంకా ఏదైనా మిగిలితే అగ్ని తగలబెడతాడు, ఇంకా మిగిలి ఉంటే రైడింగ్ జరుగుతుంది. కనిపిస్తున్నది రాజు అంటే పాలకుడు అని అర్థం. వాళ్ళు వచ్చి రైడ్ చేసి తీసుకుపోతారు. ఈ మూడు విధములుగా నీది కాని సొమ్ము నీ నుంచి తీసుకుపోబడుతుంది అని శాస్త్రం మనకి చెప్తూ ఉన్నటువంటిది. అయితే నేను చాలా న్యాయంగా సంపాదించానండి అంటాం. మన సంపాదించే ప్రయత్నంలో న్యాయం ఉండొచ్చు, కానీ ఎక్కడ నుంచి ఏ అన్యాయం మనకు తెలియకుండా జరిగిందో మనకు తెలియదు. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో ఉన్న అక్రమాలు మాత్రం ఊరుకుంటాయా, అవి కూడా ఇప్పటి సంపాదనకి హేతువులు అవుతాయి. దాన్ని దోచుకోవడానికి వాడు పంపిస్తాడు, ఇలాగా వాడు వచ్చి తీసుకుపోతాడు. ఇలాంటి ఈ ముగ్గురిని ప్రేరేపించేది విశ్వవ్యాపకమైన ఈశ్వర వ్యవస్థే ప్రేరేపిస్తుంది. అందుకే ఈ ముగ్గురు కూడా భగవత్ స్వరూపులే, రుద్రస్వరూపులే. ఆ కారణం చేత పరమేశ్వర చోరాదుల వల్ల నాకు ప్రమాదం లేకుండా ఉండుగాక అని తనని తాను సంపాదించుకున్న వాటిని రక్షణ కల్పించుకోవడానికి రుద్రం ఏ విధంగా పనికొస్తుందో అర్థం చేసుకోండి. అందరి బుద్ధులు యందు ఉండేవాడు ఆ చోరుడు బుద్ధి యందు ఉండి ఆ బుద్ధి వీడి వైపు ప్రయోగింపబడకుండా రక్షిస్తూ ఉంటాడు. అంటే చోరుల్ని ప్రేరేపించేవాడు శివుడే అయితే మరి చోరులకి పాపం అంటదా? ఇది కూడా ప్రశ్న. ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు పుడతాయో ముందు నేను ఊహించుకోవాలి. అదొకటి. చోరులకి ఆ పాపం చేస్తే ఇదే మనకు పాపపుణ్య వ్యవస్థలో చాలా కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చాడండి, అందుకు వాడు చంపేశాడు. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చినప్పుడు చంపిన వాడికి దోషం ఏముంది? వాడి కర్మ కొద్దీ ఈశ్వర ప్రేరణ చేత దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ ఈశ్వర స్వరూపుడు, దొంగకు పాపం అంటదా? ఇది ఇక్కడ విశేషం. దీని గురించి తెలుసుకోవాలంటే ఆ దొంగకి పాపం చేసే సంస్కారం ఉంది వాళ్ళు. వాడు ఎలాగైనా దొంగతనం చేస్తాడు, ఆ దొంగతనం చేసి పాపం అనుభవిస్తాడు వాడు. వాడి యొక్క ఆ సంస్కారములు ప్రేరేపిస్తున్నాయి ఆ దొంగని పాపం చెయ్యమని. అయితే ఆ చేసే పాపం ఏమిదో వీడి మీదే జరిగింది అంటే అది అనుభవించే పాపం వీడి దగ్గర ఉంది అనమాట. అది అర్థం. అది యోగంలో తేడా తప్ప వీడు దొంగలాడాడు కదా అని వీడిని ఈశ్వర ప్రేరణను విడిచిపెట్టాడు. వాడికి వేయాల్సిన శిక్ష మళ్ళీ వాడికి వేస్తాడు ఆయన వదలలే. ఈ విధంగా అటు శిక్షిస్తాడు. వాడి ప్రేరణ వాడి విధి కాపతో మరుగు దగ్గరికి వెళ్తాడు. అయితే ఈశ్వరుణ్ణి కానీ ప్రార్థిస్తే వాడు మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడతాం. అందుకు ఈశ్వరుడు ఈ రూపంతో ఉన్నవాడు అని చెప్పాం. అసలు ఇందిర దొంగలు ఆయన అన్నామే, అసలు ఆయన యొక్క దొంగతనం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఎంత దొంగ అండి ఆయన. దొంగ అయిన వాడు కేవలం దొంగలనే వృత్తిలో ఉన్నవాళ్లే కాదు, ప్రతి వాడిలో దొంగున్నాడు. గుర్తుంచుకోండి, మనలో ఎన్ని దొంగ బుద్ధులు ఉన్నాయో మనకు తెలుసు. ఏ నెగిటివ్ చెప్పినా ఎదురుగా ఉందేమో చూస్తాం, ఏ మంచి చెప్పినా నాలో ఉందేమో అనుకుంటాం. ఉందేమో కాదు, ఉందనే అనుకుంటాం. అది వచ్చింది ప్రారంభం. చెడు మాత్రం ఎదురుగా చూస్తాం, అది మన వ్యవస్థ. కానీ పరిశీలించేస్తే మనలో దొంగతనం చాలా ఉంది. కల్లా కపటం ఈ రెండే దొంగటే. ఎంత కపటపు బుద్ధులండి. లోపల ఒకటి ఉంచుకుంటాం, బయట ఒకటి మాట్లాడతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? చచ్చచ్చే నేను అలా మాట్లాడలేదే, అది లోపల నువ్వు ఫలానా అంటున్నావు కదా అని చెప్తే మళ్ళీ గొడవ. ఒప్పుకోడు తొందరగా. కపటం ఆ వ్యవస్థ, మానసిక వ్యవస్థ ఇది పెద్ద దొంగతనం. పైగా ఎక్కడ ఒక పెద్ద పచ్చని మేడ చూసినా మళ్ళీ కట్టాడు కదా, మరి అంతే అన్యాయంగా సంపాదించాడు కట్టాడు. వాడు అన్యాయంగా సంపాదించాడు వీళ్ళు అకౌంట్ చూసి వచ్చినట్టు. అసలు బాధ ఏమిటంటే అది తన దగ్గర లేదే అనేది ఆ అసూయ అసలు బాధ వాడికి. ఆ అసూయ ఏం చేసింది? ఆ సొమ్ము తన దగ్గర లేదే, అది నాదైతే బాగుండు అని అప్పుడే వీడి మనసు దొంగలాడేసాడు. భయం చేత కొంతమంది మంచివాళ్ళుగా మిగిలిపోయారండి. అవకాశం లేక చాలా మంది మంచివాళ్ళు అయిపోయారు పాపం లోకంలో. అవకాశం ఉంటే ప్రతి వాడు దోచుకోగలడు పాపం. అందుకు దొంగలతో ఆ ప్రపంచమంతా చెడిపోతుంది అంటారు. ఇద్దరు కలిస్తే ప్రతి ఇద్దరు మాట్లాడినా ప్రపంచం చెడిపోతుంది అని ప్రతి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏ ప్రపంచం చెడిపోయింది ఎవరికి అర్థం కాదు. అందుకు అందరం చెడిపోయే ఉన్నామని తెలుసుకుని ప్రతి వాడిలోని దొంగున్నాడు. కల్లా కపటం దాగి ఉన్నాయి ఎన్ని. అయితే మనం అనుకుంటాం కపటంతా అవతల వాడిని కప్పేశామని. అవతల వాడిని కప్పలేదు, నీ లోపల ఉన్న సత్యస్వరూపుడైన పరమేశ్వరుని కప్పేస్తున్నావు ఈ కపటం చేత. అలాంటి ఒక కపటం ఉన్న మనస్సుందే దీనికి ఎప్పుడు. అందుకే శంకరులు అంటారు, ప్రలోభాద్యై అర్థాహరణ పరతంత్రో ధనిగృహేహి ధని గృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుదా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధం కురు కృపా. ఓ దొంగల నాయకుడా, మంచి దొంగల నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప దొంగలందరిని ఏరుకుని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి ఇంత దొంగల నాయకుడు వేని నీ కన్ను కప్పి ఒక దొంగన్నాడయ్యా, వాడున్నాడు వాడిని తీసేసుకో. వాడి వల్ల నాకు అనవసరంగా చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాడెవడు? ఇమం చేతశ్చోరం, నా చిత్తం అనే దొంగున్నాడు. వీడు ఎట్టాంటి వాడంటే ప్రలోభాద్యై, ప్రలోభాదులు మొదలైన వాటితో అర్థాహరణ పరతంత్ర, ధనాన్ని దొంగలించాలనేటటువంటి బుద్ధితో ధని గృహే ప్రవేశోద్యుక్త సన్, అందరి ఇళ్లలోకి ప్రవేశించి దోచుకుంటూ ఉంటాడయ్యా. ఇట్టాంటి దొంగగుడు ఉంటే కథమిహ సహే శంకర విభో. ఎప్పుడైనా సరే ఒక రంగంలో ప్రముఖుడైన వాడు తన మించి ఒకడు ఎదిగిపోతుంటే చూడకూడదు, వాడిని వెంటనే తెచ్చుకొని వాడిని డామినేట్ చేసి. అందుకు నీలాంటి పెద్ద దొంగల నాయకుడు ఉంటూ ఉంటే ఈ దొంగని ఎందుకయ్యా చలామణి చేస్తావు? వీడిని తీసుకుని నీ గనంలో కలుపుకో. తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా ఈ మనస్సు అనే దొంగని నీకు అధీనం చేసుకుని వాడిని అధీనం అయిపోతే ఇంకా నాలో దోషమే ఉందయ్యా. మనస్సే కదా దోషాల వాళ్ళం. మనస్సును నువ్వు తీసుకుంటే ఇంకా నేను శుద్ధుణ్ణి. మరి నిరపరాధే కురు కృపా అప్పుడు నాపై దయ చూపించవయ్యా అని అడిగారండి. ఎంత గొప్ప విశేషం చెప్పారు. అందుకు దొంగల నాయకుడైన ఆ పరమేశ్వరుడు కపటపు బుద్ధిని దోచుకోమని చెప్పాలి. కపటంతో అవతల వాళ్ళకి టోపీ పెట్టేమని కాదు, మన ఆత్మని మనం నాశనం చేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలి. కనుక ఈ దొంగని ముందు కంట్రోల్ చేయవయ్యా అని దొంగల నాయకుడిని అడిగారు శంకరులు. ఇది నేర్చుకోవాలి. ఇలాగే ఈ దొంగడు యొక్క సుగుణములు కూడా చాలా ఉన్నాయండి. కొందరు చాలా ఫ్రాంక్ అండి అంటూ ఉంటారు. ఎవరి దగ్గర చెల్లే చోట, చెల్లని చోట ఏం ఫ్రాంక్ అండి. ఆఫీసర్ దగ్గరికి వెళతాం, ఫైల్ చూపిస్తాం, వాడు రెండు తిడితే వీడు మనసులో 10 తిడతాడు. బయటకు ఏంటంటున్నా, ఏమని లేదండి, మీలాంటి వాళ్ళు లేరండి అంటాడు. అది నిజమే, నేను అలాంటి వాడిని, నాలాంటి వాడు లేడు, నాలాంటి దుర్మార్గుడు లేడా, నాలాంటి సన్మార్గుడు లేడా, అది వేరే విషయం. లోపల మాత్రం అనేక తిట్లు, బయటకు మాత్రం హీహీ నమస్కారం. ఇంత కపటం అండి. అక్కడ కపటం లేకపోతే అక్కడ నేను ఫ్రాంక్ అండి అంటే అయిపోయింది అక్కడ. కనుక చెల్లే చోట ఫ్రాంక్ అంతా కూడా. అందుకు ప్రతి వాడిలో ఉంటుంది ఈ ధర్మం ఉండాలి కూడా. అందుకు అవసరమైనంత వరకు మంచిదే. ఇందాక చెప్పినట్టు పాజిటివ్ అండ్ నెగటివ్ ఏదుందో ఇవన్నీ కూడా ఇలా మనం భావించినప్పుడు ఆ దొంగల నాయకుడు దొంగతనాన్ని మాత్రం ఎందుకు ఊరుకోవాలి, ఆయన దొంగతనం కూడా బయటపెడదాం. ఏమిటయ్యా దొంగతనం? గురు తిరిగిన దొంగ, వీడి గురిలోన దాగి దొంగ, తావి కొన్న దొంగ తగిలి పట్టుండిదే గోవులను దొంగ కూగు. ఈ దొంగావతారమే కృష్ణావతారం అంటే మరి ఏంటి కదా. కృష్ణుణ్ణి జార చౌర మేరు ధీర సాధు జన మందార అన్నారు రామదాసులు వారు. ఆ చౌరత్వం అంతా చూపించాడు. ఈ వంచతే పరివంచతే ఇవన్నీ మీకు రేపల్లెలో చూపించి ఎలా వ్యవహరించాడు, అందులో ఆయన ఎంత తత్వాన్ని ఆవిష్కరించాడు. ఈ ఆ విధంగా ఇక్కడ మనకి ముందు చెప్పినట్లుగా గోపాలుడు విష్ణువు కూడా కనిపిస్తాడు. ఇదంతా మనకి భాగవతంలో కనిపించే కృష్ణస్వరూపమే. పైగా పెద్ద దొంగ ఆయనేట. దొంగ అంటే ఉష్ణీషినే గిరిచరాజ కులుంచానాం పతయే నమః అని మరొకటి. కులుంచానాం ట్రెస్పాసర్స్ అని చెప్తున్నాడు అండి ఇక్కడ. కబ్జాదారులు వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడికి కూడా నమస్కారం పెట్టారు. ఉష్ణీషినే అంటే ముసుగు వేసుకు తిరిగేవాళ్ళు అని అర్థం. ముసుగులు వేసుకుంటారు కనబడకుండా, ముసుగు దొంగలు ఉన్నారు అలా ఉండేవాళ్ళు అని అర్థం. ఈ ముసుగు దొంగ ఉన్నారే, ఆ ముసుగు దొంగ కూడా ఈయనే. ఆయన పెద్ద ముసుగు దొంగ. అందుకే మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. విశ్వమంతా నీవే నిండి ఉన్నావే కానీ కనబడట్లేదే. ఇంతకంటే దొంగతనం మరేముందయ్యా. ప్రతి చోట ఉండి కనబడకుండా దాక్కున్నావు. అందుకు ఆ కనబడకుండా దాక్కున్న వాడిని పట్టుకోవాలి. నా ఒంటి నిండా నీ చైతన్యాన్ని నింపి ఎక్కడో కొండ గుహల్లో దాక్కున్నట్టు నా హృదయ గుహలో కనబడకుండా దాక్కున్నావు. ఈ దొంగని పట్టడం మహా కష్టమవుతోంది నాకు అని అడుగుతున్నారు. అందుకు ఇప్పుడు చెప్పండి ఎవడు దొంగ? ఆయన అంత దొంగ గనుకనే విశ్వంలో ఈ దొంగ వ్యవస్థ అంతా పెట్టాడు. ఆ సూర్య భగవానుడు మనకు తెలియకుండానే అన్నీ తీసుకుపోతున్నాడే. ఇలాగా కాలం అతిపెద్ద దొంగ. ఈరోజు ఈ వస్తువు నాది అనుకుంటే మనకు తెలియకుండానే తీసుకుపోతుంది. కాలం మనం చూస్తూ ఉండగా దొంగలాడే పశ్యతో హరుడు. ఇలాగ కాలస్వరూపుడైన పరమేశ్వరుడు దొంగే. కనుక చోర వ్యవస్థ అనేటటువంటిది ఈశ్వర వ్యవస్థలో ఒక భాగం. ఎన్ని యాంగిల్స్లో ఈ దొంగలను అర్థం చేసుకోవచ్చు మీరు ఆలోచించండి. ఇలాగ ఉన్నటువంటి ఈ దొంగ మనల్ని అఘోర రూపుడై అనుగ్రహించాలి అని చెప్పి ఆ ఘోరమైన స్వరూపాన్ని ఇక్కడ వరకు వివరించుతున్నారు. నమ ఆయచ్చద్భ్యో విసృజద్భ్యచ్చవో నమః, నమోశ్చద్భ్యో విద్యద్భ్యశ్చవో నమః, నమ ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః అని వస్తుంది. ఇక్కడ ఈ మూడవ అనువాకానికి అంతటికి కలిపి ఒక మంత్రంగా చెప్పారు ఇది. ఈ మంత్రగుచ్ఛానికి అధిదేవత ఎలా ఉంటాడో ఆ రూపాన్ని నిన్న చెప్పుకున్నాం మనం. ఒక్కొక్క మంత్రం అధిదేవత ఎలా ఉంటారని ముత్యాల సంపదతో ఉన్నటువంటి ఆ స్వామిని వర్ణించాం. అలాగే చంద్రార్ధమౌరిం కాలారిం వ్యాళ యజ్ఞోపవీతినం అనేటువంటి శ్లోకంలో స్వామి యొక్క మూర్తిని అధ్యబోచదధివత్త మంత్రానికి అధిదేవత చెప్పాం. ఇక్కడ ఈ మొత్తం మంత్రాలకి అధిదేవతగా ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఎలాగో చూడండి వర్ణిస్తున్నారు. రూపయవ్వన సంపన్న మూర్తేవ వన దేవత పుష్పితాశోక పున్నాక సహకార శిఖోపమహ. అమ్మవారు ఉన్నారు ఆయన పక్కన. ఈ స్వరూపంలో ప్రతి స్వరూపంలో ఆవిడ ఉంటారు పక్కన. ఆవిడ ఎలా ఉన్నారంటే రూపయవ్వన సంపన్న మూర్చేవ వన దేవత. ఎందుకంటే అడవుల్లో తిరిగే దొంగల గురించి కూడా ఇక్కడ వర్ణించారు, అరణ్యానాం పతయే రమః. అడవుల్లో తిరిగేవాడు నిచేరవే పరిచరాయ, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్న దొంగలు, బాగా ఆక్రమించి తిరిగే దొంగలు, అంటే బందిపోటు దొంగలు మొదలైనటువంటి వాళ్ళు, గుంపులు గుంపులుగా తిరిగే దొంగలు ఎందరోనో వర్ణించారు ఇక్కడ. ఈ రకరకములైనటువంటి దోపిడీదారులు దొంగలు వీరందరినీ వర్ణించినటువంటి మహామంత్రానికి అధిదేవత ప్రత్యధి దేవతలుగా చెప్పబడుతున్నటువంటి ఈశ్వర స్వరూపం ఎలా ఉందో ఇక్కడ చూడండి. రూపయవ్వన సంపన్న అమ్మవారు ఆ త్రిపుర సుందరీదేవి మూర్త్యేవ వనదేవత. వనదేవతే రూపు కట్టుకున్నదా అన్నట్లుగా పువ్వులతో చేసిన వస్త్రాలు ధరించింది ఆవిడ. అంటే ఆరణ్యకములైన ఆటవికమైన పువ్వులతో అల్లిన వస్త్రం వేసుకుంది. ఆ వస్త్రాలు ధరించి ఆ తల్లి అకళంక శరత్పూర్ణ చంద్రబింబ సమానః, ఆ ముఖంలో ఏ మచ్చా లేనటువంటి పూర్ణ శరత్కాలపు చంద్రుని వలె ప్రసన్న వదనంతో ఉన్నది ఆ తల్లి. ప్రాతర్విబుద్ధ పద్మాభం వసానం చర్మ కోమలం, అమ్మ యొక్క ఆ శరీరమంతా కూడా అప్పుడే వికసించిన కమలము వలె శోభిస్తూ ఉండగా అక్కడ స్వామి ఆ తల్లి పక్కనే ఉన్నారట. ఆయన ఎలా ఉన్నారు అంటే అపూర్వమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. చక్కగా తల బిగించి జటాజూటం కట్టుకుని దానిపై ఒక నెమలి పించాన్ని పెట్టుకున్నట్ట ఆయన. చూడండి స్వరూపం అలా పెట్టుకుని ఆటవికులకి అవసరమైనటువంటి వస్త్రధారణ చేసి తాను ధనుస్సుని బాణాన్ని అమ్మవారి చేతికి ఇచ్చేసట. విలాసంగా తన ఎడమ చేతిని అమ్మవారి నడుం చుట్టూ చుట్టేట. ఆయన ఆ చుట్టుకున్నప్పుడు ఒక వడ్డాణం పెట్టినట్టు ఉండి కుడి చేత్తో పూలగుత్తి పట్టుకుని ఉన్నట్ట. ఇలా ఉన్నటువంటి ఆది కిరాత స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి అధిదేవత అని చెప్పారు. ఈ స్వరూపాన్ని తలంచుకుంటే చాలు ఈ దొంగల బాధలు ఏవి మనకి మన దేశానికి ఉండవు. ఆ విధంగా కాపాడమని ఈ స్వరూపాన్ని మనం నమస్కరిద్దాం. ఇది ఆది కిరాత స్వామి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని ఇందులో వర్ణించి చూపిస్తున్నారు. ఇందులో అమ్మవారి చేతికి ఎందుకయ్యా ఇవి ఇచ్చేసాడు అంటే అర్థం పరమేశ్వరుడు ఆయుధాలన్నీ ప్రకృతి ద్వారా ప్రయోగించుతున్నాడు, అందుకే తల్లికి అప్పచెప్పాడు. ఆయన మాత్రం స్వాత్మారాముడై ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అది మనకి ఈ రూపంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన భావన. ఇక ఈ స్వామి యొక్క రూపముల్లో మళ్ళీ తర్వాత వర్ణించేవి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః, నమస్సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః, నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన భావన ఉంది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః అనే దాంట్లో తీసుకోవాలి. గుర్రాల రూపంలో ఉన్నవాడు గుర్రములకు నాయకుడుల రూపంలో ఉన్నవాడు అని వర్ణించారు. సరే గుర్రాలు అనే స్థూలార్థం వదులుదాం. గుర్రాలకి ఇంద్రియార్థములు ఉన్నాయి, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియాలను నడిపేవాళ్ళు, ఇప్పుడు గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అంటే గుర్రాలు నడిపేవాళ్లే గొప్పవాళ్ళు అయితే ఆ గుర్రం కుంటిదైతే, అందుకు గుర్రాలు గొప్పవి కావాలి, గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవి కావాలి. అందుకు ఇంద్రియాలకి పటుత్వం ఉండాలి, ఇంద్రియాలను నడిపేటటువంటి చైతన్యానికి పటుత్వం ఉండాలి. అందుకు అశ్వముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, అశ్వపతుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని. ఈ అశ్వముల రూపంలో ఉన్న రుద్రుడు ఎలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. స్వామి ఆసీనేభ్య కూర్చున్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. ఇక్కడ బహువచనం ఇది. ఆసీనేభ్య కూర్చున్న వారి రూపంలో ఉన్నవాడు, శయానేభ్య పడుకున్న వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడు, స్వపద్భ్య నిద్రించే వాళ్ళ రూపంలో ఉన్నవాడు. శయాన అంటే సాగోరడు, స్వపద్భ్య అంటే నిద్రపోవడం, జాగ్రద్భ్య మెలకువగా ఉండడం, తిష్టద్భ్య నిలచి ఉండడం, ధావద్భ్య పరిగెత్తడం, ఇన్ని రూపాలతో ఉన్నవాడికి నమస్కారం. ఎంత గొప్పగా భావించారు చూడండి. అంటే పడుకున్నవాడు రుద్రుడే, లేచి నిల్చున్నవాడు రుద్రుడే, పరిగెత్తేవాడు రుద్రుడే, కూర్చున్నవాడు రుద్రుడే, సాగోరినివాడు రుద్రుడే అని వర్ణించడంలో సృష్టిలో ఏవైనా ఇన్ని ఈ రూపాలే మనకు కనిపిస్తాయి. ఇన్ని రూపాలతో రుద్రుడు కనిపిస్తున్నాడు అని నమస్కరించాలి. ఇక్కడ మరొకటి, వీళ్ళు బయట ఉన్నవాళ్లే కాదు, మన లోపల చైతన్యం ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. మనలో కూడా ఆసీనేభ్య రూపంతో రుద్రుడు లేకపోతే కూర్చోలేం మనం. నేను కింద కూర్చోలేనండి, కుర్చీ వేస్తే కూర్చుంటాను, కింద భోజనం చేయలేనండి, టేబుల్ వేస్తే కూర్చుంటాను. ఎందుకంటే కాళ్ళు మడత పెట్టడం అనేటటువంటి కూర్చునే భంగిమలు కూడా తెలియని దేశాల నుంచి వచ్చిన సంస్కృతి అది. వాడికి మనం మఠం వేసి కూర్చోగానే ఓ భలే కూర్చున్నాడే అనగానే అక్కడ యోగా సెంటర్ పెడతాం మనం. ఎందుకంటే వాళ్ళ మఠం వేసుకోవడం కూడా రాదు వాడికి. మన దేశంలో చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు, కాళ్ళు కీళ్ళు సాగేవన్నీ కూడా నిత్య జీవితంలో వ్యవహారంలో పెట్టారు. సరే, ఆసీనేభ్యః మనలో కూర్చునే శక్తిగా ఉన్న రుద్రుడికి నమస్కారం అనర్థం. ఈ ఆసీనేభ్యః అని భగవచనం ఎందుకు వాడారంటే, ఆ కూర్చోవాలంటే ఇంద్రియాల్లో ఎన్ని సహకరించాలో చూడండి. ఇక్కడ వెన్ను సహకరించాలి, వెన్ను నుంచి తుంటి ఎముకల నుంచి తొడల వరకు, కీళ్ల వరకు, పాదాల కొన వరకు సహకరిస్తే గానీ మన ఆసీనేభ్యః కాలం. పాపం కొందరు కూర్చోగలరు కానీ సాగోరలేరు, శయానేభ్యః, అదో అవస్థ. ఆ లోపల రుద్ర చైతన్యం ఎన్ని విధములుగా పనిచేయాలో చూడండి. వాడు పూర్వకృత పాపముగా ఘోర రూపంలో కానీ పనిచేస్తే వాడు కూర్చోలేడు. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వ్యవస్థలు ఎందువల్ల వస్తాయి? శయానేభ్యః, చక్కగా శయనించేవాడు నిద్ర కొందరికి పట్టదు, అందుకు నిద్ర రూపంలో ఉండేవాడు. అది కూడా మనలో నిద్రపుచ్చేవాడు కూడా ఉన్నాడు. అతడు నిద్రపుచ్చితేనే మనం నిద్రపోగలం. తల్లి ఎలాగైతే రాత్రిగానే పిల్లవాడిని నిద్రపోమ్మని పొద్దున్న ఎలా లేపుతుందో, ఇది తల్లి బయట లేపుతుంది. కానీ లోపల తల్లి లాంటి స్వామి మనల్ని నిద్రపుచ్చితేనే అసలు నిద్రపోతాం, లేకపోతే ఎన్ని జోలపాట్లు పడిన నిద్రపోం. పోనీ అలా నిద్రపోతుంటే తల్లి మాత్రం నిద్రపోనిస్తుందా పిల్లని? పొద్దుట లేపదు. ఆ తల్లి లేపినా లోపల వాడిని నిద్ర లేపకపోతే వీడు లేవలేడు. వాడు ఆ లోపల ఒక్కసారి జాగ్రత్త రూపంలో లేపుతాడు. అందుకే మనం రాత్రి నిద్రపోగలుగుతున్నాం, పొద్దుట్లేస్తున్నాం. అంటే మనలో నిద్రపుచ్చి నిద్ర లేపే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అది నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమ. అలాగే తిష్టద్భ్యః, ఇద్దరు చేయిస్తే గానీ నిలబడలేని అవస్థలు లేకుండా చేసేవాడు తిష్టద్భ్యః. మనల్ని నిలబెట్టేటువంటి చైతన్యం లోపలుంది, అదే లేకపోతే నిలబడగలమా అండి? అంతేకాదు ధావద్భ్యః, పరిగెత్తే శక్తి మనలో ఉంది. అంటే చైతన్యం అనేటువంటిది ఇంద్రియముల్లో ఎలా కదులుతుందో ఈ మంత్రాల్లో చూపిస్తున్నాడు. ఎంత అబ్జర్వేషను, దానిని ఈశ్వర స్వరూపంగా చూడడం అనేటువంటి స్థితి చూడండి. అందుకే ఈశ్వర నాట్యం అంతా ఇక్కడే కనిపిస్తుంది. నాట్యం అంటే ఇంకేంటండి? మనం ప్రతి వాడు డ్యాన్సరే, అవునా కదా అండి? ఎన్ని డ్యాన్సులో, ఎన్ని డ్యాన్సులో. ఆ డ్యాన్స్ అంటే మూమెంట్, చైతన్యం. చైతన్యం మూమెంటే డ్యాన్స్. అందుకు ఆసీనభ్య శయానభ్య తిష్టభ్య గదావద్భ్య, పొద్దున్న లేచి ఒక డ్యాన్స్, కూర్చునో డ్యాన్స్, కదులుతూ డ్యాన్స్, వంగుని డ్యాన్స్, ఎన్ని ఇన్ని డ్యాన్సులు మన చేత చేయిస్తున్నవాడు డ్యాన్సర్ నటరాజు. వాడిక్కడ ఉన్నాడు మనలో. కనుక మన లోపల ఈశ్వర చైతన్యం ప్రతి అణువులో డ్యాన్స్ చేస్తుంది ఇన్ని రూపములుగా. అందుకే నా శరీరం అనే స్టేజ్లో డ్యాన్స్ చేస్తున్న నర్తకుడు ఒకడున్నాడు అని తెలుసుకో. ఆసీనభ్యశయానభ్యశ్చవో నమః అని మొదలుపెట్టి స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః చెప్పి ఇలా నాట్యం చేసి ఆయనే చిదంబర సభాపతి అయిన నటరాజని సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని నటరాజ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ నటరాజు మన బాడీలో ఈ మూమెంట్లన్నీ చూపించకపోతే సరిగ్గా లేవు. అందుకు ఘోర రూపములతో వీటిని పనిచేయడం మానించేయకుండా అఘోర రూపుడవే నా శరీరం అంతా కూడా పనిచేయవయ్యా అని దేహాన్ని అంత గొప్పగా ఈశ్వర చైతన్య క్షేత్రంగా దర్శించు గాని దేహాన్ని నిరసించకు. ఈ దేహం ఏముంటే పోయింది అన్నట్టుగా దేహాన్ని ఏనాడు చూడకూడదు. ఇది ఆయన నాట్యం చేస్తే స్టేజ్ ఈ దేహం. ఇందులో ఆ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ని ఎలా ఉంచుకోవాలో ఈ దేహాన్ని అంత పవిత్రంగా, అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా ఉంచాలి. డ్యాన్స్ ఎందుకు చేస్తారండి? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అవును కదా? ఆనందం కోసం, ఉల్లాసం కోసం. అందుకే మన జీవితాన్ని ఆనందమయంగా గడపమని చెప్తుంది. ఏడుస్తూ ఏడుపు కొట్టుగా బ్రతకూడదు. ఈశ్వరుడు నాట్యం చేసే ఈ రంగంలో నీ శరీరంలో ఆసీనుడై శయానుడై ఆయనే ఉన్నాడయ్యా. ఆయనే లేకపోతే నిద్రపో, లేవలేవు, కూర్చోలేవు, నడవలేవు. ఇవన్నిటిగా నీలో నిత్యం నర్తిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని చూస్తే నువ్వు ఆయనలో తన్మయుడవై ఆనందిస్తావు. ఆ ఆనందం అనుభవించమని ఇక్కడ చెప్తున్నాడు ఆ సభాపతి సొగసు. రేపు చూసుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః.

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: மொகலி பூவு பரமேஸ்வரி காட்சியంలో சம்பெங்க பூவே காக்குண்டா మొగలి పువ్వును కూడా వాడకూడదు అని నిషేధం ఉంది. త్రేతాయుగంలో దశరథుడి యొక్క కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసమని సీతా లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్లాడు. వారు ఫల్గుణి నదీ తీరంలో పితృశ్రాద్ధం పెట్టవలసి వచ్చింది. ఆ శ్రాద్ధానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకురమ్మని శ్రీరామచంద్రుడు తన సోదరుడైనటువంటి ఆ లక్ష్మణుణ్ణి దగ్గరలో ఉన్నటువంటి మునివాటికకి పంపించాడు. కాలాతీతమైపోతూ ఉన్నది. లక్ష్మణుడు ఎంతకీ తిరిగి రాలేదు. కారణం ఏమిటో తెలియటం లేదు. సరే అదేదో కనుక్కుందాము అని శ్రీరాముడు కూడా వెళ్లాడు. అపరాహ్నం దాటిపోతోంది. అపరాహ్నం దాటిపోతే శ్రాద్ధం పెట్టకూడదు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఏం చేయాలో పాలుపోలేదు జానకీదేవికి. సరే ఏమైతే అది అవుతుంది అని నదిలో స్నానం చేసి అక్కడ దొరికినటువంటి వాటితోనే పిండ ప్రదానం చేసింది. పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు. ఆవిడ ఆశ్చర్యపోయింది. వచ్చిన వాళ్ళెవరో తెలుసుకుందాము అని, మహనీయులారా మీరెవరు అని అడిగింది. వచ్చిన వాళ్లలో ఒక ఆయన, అమ్మా నేను దశరథ మహారాజును, ఈయన నా తండ్రి, ఈయన నా తాత అన్నాడు. ఈ పిండ ప్రదానంతో మేము చాలా సంతృప్తి చెందాము అన్నారు పితృదేవతలు. ఆ మాటలు విన్నటువంటి ఆ సీతాదేవి, ఓ మహాత్మా, నేను చాలా ధన్యురాలనయ్యాను. నేను పెట్టినటువంటి పిండం మీరు స్వయంగా తీసుకున్నారు అంటే రాముడు నమ్మడు కదా అన్నది. దానికి ఆ దశరథ మహారాజు, ఫల్గుణి నది, అక్కడ మేత మేస్తూ ఉన్నటువంటి ఆవు, అక్కడ ఉన్నటువంటి అగ్ని, మొగలి పువ్వు ఇవన్నీ సాక్షులుగా ఉంటాయి అని చెప్పి ఆ పితృదేవతలందరూ కూడా అంతర్ధానమైపోయారు. శ్రాద్ధానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకుని రామలక్ష్మణులిద్దరూ కూడా పరుగు పరుగును వచ్చారు. వస్తూని శ్రీరామచంద్రుడు సీతాదేవితో, సీతా వేళ మించిపోతోంది, త్వరగా స్నానం చేసి పదార్థాలన్నీ కూడా సిద్ధం చెయ్యి అన్నాడు. సీతాదేవి పితృదేవతలకు తన పిండ ప్రదానం చేసినటువంటి సంగతి అంతా వివరించింది. రాముడు ఆ మాటలు నమ్మలేదు. ఆర్థికం పెట్టటము అనేది కొడుకులు చేయాల్సిన పని, శ్రద్ధాభక్తులతో నిర్వహించేదే శ్రాద్ధం. అలా శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం నిర్వహించి పితృదేవతలు తృప్తి చెందారు అని తమలో తాము అనుకుంటారు కుమారులు. అంతేగాని కోడలు తద్దినం పెట్టడం, పితృదేవతలు దాన్ని అందుకోవటం ఇది ఎక్కడా జరగదు అన్నాడు. సీతాదేవి వెంటనే ఆ నదిని, గోవును, అగ్నిదేవుణ్ణి, మొగలి పువ్వుని నలుగురిని కూడా వచ్చి సాక్ష్యం చెప్పమని కోరింది. సాక్షులెవరూ కూడా మాట్లాడలేదు. చేసేది లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయటం మొదలుపెట్టింది. రామలక్ష్మణులు శ్రాద్ధం పెట్టడానికి ఉపక్రమించి పితృదేవతల్ని ఆహ్వానించారు. పితృదేవతలు అప్పుడు, కుమారా, ఇంతకుముందే మా కోడలు సీత శ్రాద్ధం పెట్టింది, మేము తృప్తి చెందాము, ఇక పితృశేషాన్ని మీరు భుజించండి అన్నారు. శ్రీరాముడు సీతను చాలా అభినందించాడు. మరి నువ్వు శ్రాద్ధం పెట్టినట్టయితే ఇక్కడ సాక్షులు ఉన్నారు అని చెప్పారు కదా, మరి ఆ సాక్షులు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు సాక్ష్యం చెప్పలేదు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకు గాను ఫల్గుణి నదిని అంతర్వాహినిగా ప్రవహించమని, ఉదయాన్నే ఆవు ముఖం చూసినట్లయితే అది అశుభము అని, మొగలి పువ్వు పూజకి పనికిరాదు అని, అగ్నిదేవుడు ఉచ్చనీచాలు లేకుండా అన్నింటినీ దహించి వేస్తాడు, సర్వభక్షకుడవుతాడు అని చెప్పేసి శాపం పెట్టింది సీతాదేవి. ఈ రకంగా సీతాదేవితో శపించబడింది మొగలి పువ్వు. ఆ కారణం చేత ఆ మొగలి పువ్వు ఎక్కడా కూడా పూజకి పనికిరాకుండా పోయింది.
2: ఓం నమః శివాయ.
3: యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్.
2: ఓం నమః శివాయ.

నల దమయంతులు. నరుడు దమయంతి వీళ్ళిద్దరూ కూడా మనకి బాగా తెలుసు. శ్రీనాథ కవి శృంగార నైషధము అనే కావ్యాన్ని రాశాడు. అందులో నలుడు మహారాజు ఆయన యొక్క భార్య దమయంతి, నలదమయంతులు బాగా తెలుసు మనకి. అయితే వీళ్ళ యొక్క పూర్వజన్మ వృత్తాంతము అనేది మాత్రం మనకి తెలియదు. ఒక్కసారి చూడండి, పూర్వకాలంలో కైలాస పర్వతానికి దగ్గరలో ఒక మహాభయంకరమైనటువంటి కీకారణ్యం ఉండేది. ఆ అరణ్యంలో ఆహుకుడు అని ఒక బిల్లుడుండేవాడు. అతని యొక్క భార్య ఆహుకి. వాళ్ళిద్దరూ కూడా గొప్ప శివభక్తులు. ప్రతిరోజు కూడా సూర్యోదయం కాకముందే లేచి కాలకృత్యాలన్నీ కూడా ముగించుకుని ఈశ్వరుణ్ణి అర్చించి ఆ తర్వాత వేటకు వెళ్లేవాడు ఆహుకుడు. పశుపక్ష్యాదులన్నీ కూడా వేటాడి వాటితో పాటుగా వెదురు బియ్యము, పుట్ట తేనె, కందమూలాలు దొరికినంత వరకు తీసుకొచ్చేవాడు. భర్త తెచ్చినటువంటి వాటన్నీ కూడా వండి ముందుగా అతిథి అభ్యాగతులకు పెట్టి మిగిలింది మాత్రమే వాళ్ళిద్దరూ భోజనం చేసేవాళ్లు. ఇది వాళ్ల యొక్క దినచర్య. ఈ రకంగా ప్రతిరోజు శివార్చన జరుగుతూ ఉన్నది, అయితపోయే చేస్తూ ఉన్నారు. సుఖంగా కాలం గడిచిపోతూ ఉన్నది ఆ బిల్ల దంపతులకి. వారి యొక్క సేవలకు నియమనిష్టలకు ఆనందించినటువంటి ఆ పరమేశ్వరుడు వీళ్ల యొక్క భక్తిని పరీక్షిద్దాము అనుకున్నటువంటి వాడై పార్వతీదేవితో, ఓ దేవి, బిల్లదంపతుల యొక్క భక్తిని పరీక్షించాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. అందుకోసం నేను ఒక సన్యాసి రూపం ధరించి వాళ్ళింటికి వెళ్తాను. నువ్వు పెద్ద పులి రూపంలో అక్కడికి వచ్చి ఆ బిల్లుని యొక్క ప్రాణాలు కాస్త తీసేయవలసింది అని చెప్పాడు. ఆవిడ సరేనంది. ఆ రోజున సూర్యాస్తమయమైంది. మసల చీకట్లు కంపుతూ ఉన్నాయి. ఎవరో వాగిట్లో తిరుగుతూ ఉన్నట్లనిపించింది. తలుపు తీశారు బిల్ల దంపతులు. బయట ఎవరో యతీశ్వరుడు. అతన్ని లోపలికి తీసుకుపోయి కాళ్లు కడిగి తాగటానికి నీళ్లిచ్చారు. మార్గాయాసంతో ఉన్నటువంటి అతడికి ఉపచారాలు చేశారు. రాత్రి అయిపోయింది. యతీశ్వరుడికి తినటం కోసమని తీయని ఫలాలు, వెదురు బియ్యము, పుట్ట తేనె ఇవన్నీ ఇచ్చారు. బయట అడవి మృగాలు గాండ్రింపులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ బిల్లుడి యొక్క ఇల్లు చాలా చిన్నది. అది కూడా ఒక చెట్టు మీద కట్టుకున్నటువంటి మంచ. ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. మూడో వాళ్లకి చోటుండదు. ఎవరైనా సరే లోపలికి రావాలి అంటే లోపల ఉన్నవాళ్లు ఎవరైనా బయటికి పోవాలి. ఆ ఇంటిని చూసినటువంటి ఆ యతీశ్వరుడు, ఓ బిల్ల దంపతులారా, చీకట్లు కమ్ముతూ ఉన్నాయి. గడప దాటి కాలు బయట పెట్టడం అనేది ప్రమాదంగా కనిపిస్తూ ఉన్నది. మృగాలు ఈ దగ్గరలోనే తిరుగుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. మీ ఇల్లు చూస్తేనేమో చాలా చిన్నదిగా ఉన్నది. ఏం చేయటానికి నాకు పాలు పోవటం లేదు అన్నాడు. అప్పుడు ఆ బిల్లుడి యొక్క భార్య ఆహుకి తన భర్తతో, నాదా, నువ్వు ఈ స్వామి, మీరిద్దరూ ఇంటిలో పడుకోండి. విల్లంబోలు తీసుకుని రాత్రంతా నేను బయట కాపలా కాస్తాను అన్నది. ఆ మాటలు విన్నటువంటి బిల్లుడు, ప్రేసి, ఇవాళ ఎందుకనో జంతువులు ఎక్కువగా తిరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. నువ్వు యతీశ్వరుడు మీరే లోపల ఉండండి, నేను ఆయుధాలు ధరించి బయట మీ కాపలా కాస్తాను అన్నాడు. సరేనంది ఆ బిల్లుడి యొక్క భార్య. బిల్లుడి యొక్క భార్య అయినటువంటి ఆహుకి, ఈ సన్యాసి అయినటువంటి ఆ ఈశ్వరుడు, వీళ్ళిద్దరూ కూడా ఆ ఇంట్లో పడుకున్నారు. ఆ బిల్లుడైనటువంటి ఆహుకుడు బయట కాపలా కాస్తూ ఉన్నాడు. రెండు జాములు దాటింది. మృగాల యొక్క అరుపులు ఎక్కువైనాయి. పెద్ద పులి ఒకటి గాండ్రిస్తూ తిరుగుతోంది. అది అట్లా తిరుగుతూ తిరుగుతూ వీళ్ల ఇంటివైపే వస్తోంది. దాన్ని గురి చూసి బాణం వేశాడు ఆవుకుడు. తుటిలో గురి తప్పిపోయింది.
పులి మితిమీరినటువంటి కోపంతో ఆవుకడి మీదకి దూకింది. కత్తి తీసుకుని ఆ పులి మీదకి దూకాడు ఆవుకుడు. అంతలోనే ఆ పులి అతడి మీదకి దూకేసింది. ఒక్క దెబ్బతో అతడి ప్రాణాలు కాస్త గాల్లో కలిసిపోయినాయి. అంతా క్షణంలో జరిగిపోయింది. బిల్లుడు మరణించాడు. తన భర్త మరణించడం కళ్ళారా చూసింది బిల్లవనిత. అడవిలో ఉండినటువంటి ఆ ఎండు పొలాలన్నీ కూడా పోయేసి చితి పేర్చింది. ఆ చితికి నిప్పంటిచ్చింది. భర్తతో పాటుగా తాను కూడా అగ్ని ప్రవేశం చేయాలి అనుకున్నది. నెమ్మదిగా యతీశ్వరుడి దగ్గరికి వచ్చి, స్వామి, నానాథుడు మరణించాడు. అతడికి దహన సంస్కారాలు చేస్తూ ఉన్నాను. అతనితో పాటే నేను కూడా సాగమనం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. నాకు సెలవు ఇప్పించవలసింది అని వేడుకుని యతీశ్వరుడి దగ్గర సెలవు తీసుకుంది. చితి మండుతూ ఉన్నది. ఆ చితికి పర్యటనం చేసింది బిల్లవనిత. అంతా ఈశ్వరేచ్ఛ. నిత్యము శివార్చన చేసేటటువంటి తమకు ఈ రకంగా కష్టం వచ్చింది. భగవంతుడి యొక్క లీలలు చాలా విచిత్రమైనవి. ఆ పరమేశ్వరుణ్ణి మనసా ధ్యానిస్తూ అగ్నిలో ప్రవేశించింది ఆ బిల్లుడి యొక్క భార్య అయినటువంటి ఆహుకి. చిత్రం, మహాచిత్రం, చిత్రాచిత్రం చూడండి. మంటలన్నీ చల్లారిపోయినాయి. ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతూ ఉన్నటువంటి ఆ మంటలన్నీ కూడా గుప్పును చల్లారిపోయినాయి. నీళ్లు చల్లినట్టుగా చల్లారిపోయినాయి. అంతవరకు మరణించినటువంటి ఆ బిల్లుడు లేచి కూర్చున్నాడు. పక్కనే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా నిలబడి ఉన్నారు. చూశారు బిల్ల దంపతులు. పరమేశ్వరుడు కరణించాడు. తమను అనుగ్రహించాడు అనటానికి ఈ రకంగా పరీక్షించాడు. రాత్రి తమ ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నటువంటిది ఆ పరమేశ్వరుడే. యతీశ్వరుడి రూపంలో వచ్చి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తమ ఇంట్లో ఉన్నాడు. బిల్ల దంపతుల యొక్క ఆనందానికి హద్దులు లేవు. వాళ్లు పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలకు నమస్కరించారు. పాదాల పైబడ్డటువంటి ఆ బిల్ల దంపతులను లేవదీసి, పుణ్య దంపతులారా, మీ జీవితం ధన్యమైంది. మీరిద్దరూ కూడా ధర్మ మార్గాన చరిస్తూ సుఖంగా జీవించండి. మరుజన్మలో సూర్యవంశపు రాజు వీరసేనుడి యొక్క కుమారుడు నలుడుగాను, విదర్భ దేశాధిపతి భీమసేనుని యొక్క కుమార్తె దమయంతిగాను మీరు జన్మిస్తారు. అప్పుడు మేమిద్దరము కూడా రాజహంసలమై మీకు రాయబారం చేసి మీ వివాహం జరిపిస్తాము. మీ స్వయంవరం అత్యంత మనోహరంగా జరుగుతుంది అని దీవించి పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి వెళ్లిపోయారు. ఆది దంపతులు ఈ రకంగా ఆ పిల్ల దంపతులకు వరాలిచ్చి మరుజన్మలో వాళ్ళిద్దరూ కూడా నల దమయంతులుగా జన్మించడానికి కారకులయ్యారు.

ఉపయామ గృహీతోసి ప్రజాపాతయే త్వాజుష్టం గృహ్ణామ్యేష తేయో నిస్సూర్యస్తే మహిమా యస్తే హన్సంవత్సరే మహిమా సంబభూవ యస్తే వాయా అంతరిక్ష్యే మహిమా సంబభూవ యస్తే దివి సూర్యే మహిమా సంబభూవ తస్మై తే మహిమ్నే ప్రజాపాతయే స్వాహా దేవేభ్యః యః ప్రాణతో నిమిషతో మాహిత్వైక ఇద్రాజా జగాతో బభూవ య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ ఉపయామ గృహీతోసి ప్రజాపాతయే త్వాజుష్టం గృహ్ణామ్యేష తేయో నిశ్చంద్రమాస్తే మహిమా యస్తే రాత్రౌ సంవత్సరే మహిమా సంబభూవ యస్తే పృథివ్యామగ్నౌ మహిమా సంబభూవ యస్తే నక్షత్రేషు చంద్రమాసి మహిమా సంబభూవ తస్మై తే మహిమ్నే ప్రజాపాతయే దేవేభ్య స్వాహా యుంజంతి బ్రధ్నమారుషం చరంతం పరీతస్థుషాః రోచంతే రోచనా దివి యుంజంత్యస్య కామ్యా హరీ విపక్ష సారథే శోణా ధృష్ణు నృవాహాస యద్వాతో అపో అగానీగన్ ప్రియామింద్రస్య తన్వం ఏతగ్గుస్తోతరణేన పథా పునరశ్వమావర్తయాసినః వసావస్త్వాంజంతుగాయత్రేణ ఛందాసా రుద్రాస్త్వాంజంతుత్రైష్టు భేన ఛందాసా ఆదిత్యాస్త్వాంజంతు జాగాతేన ఛందాసా భూర్భువస్వర్లాజీ ఛాచీన్యవ్యేగవ్యే ఏతదన్నామత్తదేవా ఏతదన్నామద్ధి ప్రజాపతే కస్వీదే కాకీచారతిగౌస్విజ్జాయతే పునః కిగ్గిస్విద్ధిమస్యాభేషజంగిం వావపానం మహత్ సూర్యా ఏకాకీచారతి చంద్రమా జాయతే పునః అగ్నిర్హిమస్యాభేషజం భూమిరావపానం మహత్ కాస్వీదాసీత్ పూర్వచిత్తిః కిగ్గిస్వీదాసీత్ బృహద్వయాః కాస్వీదాసీత్ పిలిప్పిలా కాస్వీదాసీత్ పిశంగిలా ద్యౌరాసీత్ పూర్వచిత్తిరశ్వా ఆసీత్ బృహద్వయాః అవీరాసీత్ పిలిప్పిలా రాత్రీరాసీత్ పిశంగిలా వాయుష్ట్వాపచతైరావత్వసీదగ్రీవశ్చాగైః న్యగ్రోధశ్చమసైషల్మలిర్వృద్ధ్యా ఈషస్య రాథ్యో వృషా పద్భిశ్చతుర్భిరేదాగన్ బ్రహ్మా కృష్ణశ్చ నోవతు నమోగ్నయే సగ్గీషీతో రశ్మినారథస్ సగ్గీషీతో రశ్మినాహయాః సగ్గీషీతో అప్స్వప్సుజా బ్రహ్మా సోమా పురోగవః స్వయం వా జిగ్గిస్తన్వం కల్పయస్వ స్వయయాజస్వ స్వయంజూషస్వ మహిమాతేన్యేన న సన్నశే.
నవాఉ ఏతన్మ్రియసి నరిష్యసి దేవా ఇదేషి పథిభిః సుగేభిః యత్రాసాతే సుకృతో యత్ర తే యయుస్తత్ర త్వా దేవః సావితా దాధాతు అగ్నిః పశురాసీత్ తేనాయజంత స ఏతల్లోకమజయద్యస్మిన్నగ్నిః స తే లోకో భావిష్యతి తంజేష్యసి పిబైతా అపః వాయుః పశురాసీత్ తేనాయజంత స ఏతల్లోకమజయద్యస్మిన్ వాయుః స తే లోకో భావిష్యతి తంజేష్యసి పిబైతా అపః సూర్యః పశురాసీత్ తేనాయజంత స ఏతల్లోకమజయద్యస్మిన్ సూర్యాః స తే లోకో భావిష్యతి తంజేష్యసి పిబైతా అపః.

ప్రియపాదిగ్గేహవామహే నిధీనాన్ త్వా నిధిపదిగ్గేహవామహే వసో మమ ఆహమాజాని గర్భధమా త్వమాజాసి గర్భధం తా ఉభౌ చతురః పదః సంప్రసారయావా.

వేద సూర్యస్య బృహతో జనిత్రమథో వేద చంద్రమా సంయతోజా పృచ్ఛామి త్వా పరమందం పృథివ్యాః పృచ్ఛామి యత్ర భువానస్య నాభీః.

నమః శంకరాయ నమః శివాయ నమః శ్రీయ నమః కౌల్యాయ నమః పాళ్యాయ నమః ప్రదా

ప్రియంధామరాత్మోత్తదత్నేరేవైతేన ప్రియంధామరాత్మోద్దాముకమేనం ప్రియం భవతి వత్సప్రియం వైభాలంధనమృషయోధ్యం సానిధి స ఏతత్సూక్తమపశ్యత్తేనాధివాద అపజయత్తేనాపజతిమగచ్చత్తదవిందత్తమేవైతేనాపజయత్యాపజతమేవ గచ్చతి ద్వాదశభిర్వతిష్ఠతే ద్వాదశమాసాః సంవత్సర

అక్షయోత్పదాక్షం బ్రహ్మ్యదావయశ్శన్వితే కృత్వోషద్వారతవ ప్రజతి ఇత్తమప్యావర్తయంతి కృషత్యేషా హి దేవానామృతతో అమృశ్యవాత్ ఏతదాదిత్యస్యావృతమన పర్యావర్తంతే శిశిరస్య స్వస్తీతా సంపాదయతి త్రివృద్ధాగ్నిర్ద్వాదశీతాభవన్ద్వాదశమాసాత్సంవత్సరస్సంవత్సరం వా ఇయం వాదగ్నిర్మాతిదక్షతీతి యత్ త్రిశత్యస్యా వా ఏతత్త్రిగుణం క్రియతే.

ఉపదధాత్మిజనత్వాయన పృథివ్యాపత్నిశ్చేదంతరిక్షే నీత్యామృతం వైరణ్యమృత వా ఏతదగ్నిశీయతే శ్మశానచితో వా ఏతే చీయంతే చిద్యాంజిద్యాంహిరణ్యశకల ముపాస్యభితేనైవ ఏషో శ్మశానచిత్తేన స్పర్శోదైష పురుషోరణ్యయోజమానాయ లోకముపైదాదారైష యజమానోగ్నినాముష్మిల్లోకే సమ్యం యస్యైష ఉభయోర్దాత్యసోమధ్యే జ్యోతిరేవ చీయతే సప్తశ్చ స్కంద పృథివీమనద్యా నిత్యదివశతి హోత్రాస్తే వైనం ప్రతిష్టాపయత్యైనం నిరనామామృత్యరవై ధ్యాత్మాయుగస్మాప్యనోదిశతి సోమో వై ఏకా

స్మర్జమయేన్ దక్షిణ దస్తాదయ నిరక్షసామపాత్తే ఘటస్య పూర్వావమత్యేషా వా అగ్నిస్త్రియా తనోర్యత్కృతం ప్రియనైరైనందన్ వా ఆసమర్థయతే గాయత్ర్యాసాదయతి తేజో వై గాయత్రీ బ్రహ్మవర్చసం తేజ ఏవ బ్రహ్మవర్చసమవరుంధా ఔదుంబరే ముత్తరతస్తాదయతి తత్న పూర్ణామూర్ధ్వా ఉదుంబరోన్నంధ్యో దృష్టుభోసాదయత్యోజోవీర్యందృష్టుభోజ ఏవ వీర్యామవరుందే పూర్ణే సాదయత్యక్షితే యజమానలోకముపతిష్టే పూర్ధన్వతిభిస్తాదయతి మూర్ధన్యో సానేతి విరాచక్రిష్టేతవ్యా ఇత్యాహుసృతౌ వై విరాజ ఇతృతా ఉపదాది విరాజి వా ఏతదగ్నిష్టీయతే దైషా స్వయమాతృన్నేయం వై ప్రథమా స్వయమాతృన్నాంతరిక్షం ద్వితీయాసౌ తృతీయేమానేవ లోకానుపాదత్తేష్వ ముఖనోధ్యాయీ సాదయది ప్రజాపతిష్టీయత ఏవాస్యభవత్యతో ప్రాణానామత్రయస్తి భూరతీతి ప్రామంచ పూర్జేన భ్రాతృవ్యోతీవ్యాత్ భూమిరసేతి ప్రతీచీన వ్యదేవాంగ్రసి భూమిరసేతి తిరస్వీయత్సద్రం ఇయం వా అభిజిరస్యాత్ ఏవా ఏతద్యజమానో భ్రాతృవ్యం ప్రముంచతి నయా ప్రతినుదతే నయా వినదతే తద్భ్రాతృవ్యస్య వా ఏష వినోద కాండాత్ కాండాత్ ప్రరోహం చేతి దూర్వేష్టకాముపదదాత్యేష ఓషధీనాం ప్రతిష్ఠితే కాండాత్ కాండా ప్రతిష్ఠతి పశవో వా ఇష్టకాన వైతే పశవా ఆయవసే రమంత్యేష దూర్వేష్టకాముపదధాత్యాజలన వా ఏతత్క్రియతే పశూనాం యత్యాదైషా వా బభృతో విరుద్ధ్యజమానలోకమన్వేన దాదారభ్యాద్రవ్యో మన్వేన వృంద ఏతయా వై దేవాసురాణాం వామం పశూన్ృంజత తత్వామృతో వామం వృత్తా ఛందాగం శివై దేవానాం వామం పశవస్తాగస్యేతయా వామం పశూన్యజమానో భ్రాతృవ్య

సూక్త మహానారాయణ ఉపనిషత్ సేస్ దిస్, నీలతో యద మధ్యస్థాత్ విద్యుల్లేకైవ భాస్వర. వెన్ సో పరాశక్తి ఇస్ డిస్క్రైబ్డ్ ఎస్ బ్లూ కాం, షీ ఈస్ సమ్టైమ్స్ డిస్క్రైబ్డ్ ఎస్ బ్లూ ఆర్ వైట్ ఆర్ డార్క్ ఆర్ గ్రీన్ ఇన్ ద శ్వేతాశ్వతర ఉపనిషత్. ద మత్స్య పురాణం డిస్క్రైబ్స్ హర్ దట్ హర్ కాంప్లెక్షన్ ఇస్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ బ్లూ లోటస్. సో వెన్ ద బ్లూ లోటస్ వెన్ ద కాంప్లెక్ వెన్ పరాశక్తి హూ హ్యాస్ అ బ్లూ లోటస్ కాంప్లెక్షన్ వాజ్ సీన్ విత్ ద వైట్ కాంప్లెక్షన్ పరమశివ, హౌ వాజ్ ఇట్? ఇట్ వాజ్ లైక్ experiencing the lightning. The lightning is white in color. In the midst of the clouds, what is the color of the clouds? Blue in color. So it was like seeing the lightning in the midst of the clouds, and that's what it comes in the Mahanarayana Upanishad. Neelato yada madhyasthat vidyulekeva bhasvara nivara shukavattandi pitava asvatyanopama. And this is also told in the లింగ మహాపురాణం ఫస్ట్ క్యాంటో 72nd చాప్టర్ 90th వర్స్. వెన్ ద డెమి గాడ్స్ వెన్ ద దేవతాస్ వర్ వర్షిపింగ్ మహాదేవ బికాస్ త్రిపురాసుర వాస్ గివింగ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ దే వర్ చాంటింగ్ ఇంటెన్స్లీ శతరుద్రియం ఫార్ గెటింగ్ బూన్స్ ఫ్రమ్ మహాదేవ ఫార్ ఫార్ హ్యావింగ్ ద మహాదేవ దర్శనం అండ్ దెన్ రిక్వెస్టింగ్ హిమ్ టు కిల్ ద త్రిపురాసురాస్. So at that time also Parashakti and Paramashiva come in the bull, and then the Linga Puranam first canto 72nd chapter 90th verse describes ata vibati vibor vishadam vapur basita basitam ambikaya saha sitamiva brahmaho iha vidyuta nabasi devapate parameshtinaha. It is just like when Parashakti and Paramashiva are there, when the blue complexioned Parashakti is with the white complexion Paramashiva on the bull, it is like seeing the lightning, the white lightning in the midst of the clouds. Neelato yada madhyasthat vidyulleke babasvara. This line should be remembered. This comes in the Upanishads. Neelato yada madhyasthat vidyulleke babasvara. Neelato yada madhyasthat. I mean the midst of the clouds. Vidyulleke babasvara, the lightning. So that is how Parashakti and Paramashiva are present in the heart. And he was experiencing that Parashakti and Paramashiva, who is the Antaryami of everybody, in front of him. That's what Upamanyu Maharshi. So this Upanishad, so where Narayana is the meditator, Dhyata. Dhyata means actually the meditator. And Dhyaya means the meditated. So he is meditating on Parashakti and Paramashiva. So first it describes, initially, it glorifies the divine attributes of that Parashakti and Paramashiva. So Narayana is meditating on that Parashakti.

సోమకళాధరమౌలౌ కోమల ఘనకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం సారసనా తే నయనే

0: ओम नमः शिवाय।
1: వాడిలో ఉన్న అంతర్యామి చైతన్యం వల్లనే వాడి నైపుణ్యం వాడికి వచ్చింది. కవికి కవిత్వ నైపుణ్యం ఎలా వచ్చిందో, సంగీతకారుడికి సంగీత నైపుణ్యం ఎలా వచ్చిందో, దొంగకు దొంగ నైపుణ్యం కూడా అలాగే వచ్చింది. అదో ఆత్తు, దానికో పరంపర ఉంది, దానికో కుటుంబాలు ఉన్నాయి. కళ కళగా గొప్పదే, దొంగతనం కూడా గొప్పదే. అందుకే ఎక్కడైనా పెద్ద దొంగతనం జరిగిందంటే ఒక పోలీసుని పిలిపిస్తారు. ఆ పోలీసు గొప్ప దొంగతనం జరిగితే గొప్ప పోలీస్ ఆఫీసర్ని పిలిపిస్తారు, అతనికి అప్పచెప్తారు. అయ్యా నీకు ఈ కేసు అప్పచెప్పాం, మామూలు మా కానిస్టేబుళ్ళు ఈ ఎస్పీలు తెలుసుకోలేకపోతున్నారు అని ఎక్కడో స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. వాడు ఆ దొంగతనం జరిగే చోటుకు వెళ్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ఈ దొంగ ఎలా వచ్చుంటాడు, ఎలా దోచుకుంటాడు, ఆ దోచుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఆ వస్తువుని ఎలా తీసుంటాడు వీడు ఊహిస్తాడు. ఊహించినప్పుడు ఏం జరిగింది మీరు ఆలోచించండి, వాడి మెదడులో ఉన్న వ్యవస్థను ఆలోచించండి. ఇక్కడ అంటే వాడు కూడా పూర్తిగా దొంగ అయిపోయాడు ఆఫీసర్. అవునా లేదా? వాడు పూర్తిగా దొంగ అయితేనే దొంగ గురించి తెలుసుకోగలడు. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయని సామెతలు మనకి, దొంగ గురించి దొంగకే తెలుస్తుంది. మరికొన్ని మనం పాశ్చాత్య చిత్రాల్లోని, మన చిత్రాల్లోని, మన కథల్లో కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎవడైనా గొప్ప దొంగ దోచుకుని పోతే ఏ పోలీసు వాడి వల్ల కానప్పుడు మనం చాలా కాలం నుంచి భయంకరమైన కట్టుదిట్టంలో బంధించిన గజదొంగ ఉన్నాడు కదా, ఆయన్ని ఈ విషయంలో వినియోగిద్దాం పోలీసుల తరపున. అప్పుడు వాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాట. అప్పుడు ఏమైంది, దొంగ అనే స్కిల్ పాజిటివ్గా ఉపయోగపడిందా లేదా, దాని యూసేజ్ బట్టి, దాని యూటిలైజేషన్ బట్టి అది చెడ్డా మంచా అని తెలిచాం. కానీ స్కిల్ స్కిల్గా గొప్పదే కదా. ఆ దొంగతనమైన స్కిల్ ఉందే, అది ఈశ్వర స్వరూపం. సృష్టిలో ఎక్కడ ఏ నైపుణ్యం కనబడ్డా అది భగవద్విభూతే. అయితే ఆ నైపుణ్యం ఏదో నా నెత్తి మీద రాకుండా ఉంటే చాలు స్వామి అని నమస్కారం చేసుకోవడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందరూ నిపుణులే, ఆ నిపుణత్వం నా మీద చూపించకపోతే చాలు, నా దేశం మీద చూపించకపోతే చాలు. ఈ వంచన, ఈ ఇవి స్కామ్లు, ఇవేవి నా మీద చూపించకు. ఇదిగో నా మీద యుద్ధానికి వస్తున్న శత్రువులు ఉన్నారే, వాళ్ళకి దొరకకుండా వాళ్ళని ఎలా దెబ్బతీయచ్చో అటు చూపించు ఆ వ్యూహంలో. కనుక ఈ స్కిల్ని పాజిటివ్గా వాడాలి, నెగిటివ్గా కాదు. పైగా చుట్టూ మోసగాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మోసానికి గురి కాకుండా ఉండాలంటే తానెంత మోసగాడవాలి. వాడు స్థాయునాం పతయే నమః, మంచి దొంగల నిపుణుడైన వాడే బాగా ఆఫీసుని మేనేజ్ చేయగలడు. వాడు ముఖం చూడగానే వాడు ఎంత దొంగ పోల్చుకోగలిగే కలగాలి వాడు. అందుకు ఈ స్కిల్స్ అనేటటువంటి వాటిని అంటకుండా చూస్తే ఎంత గొప్ప విషయం ఉంటుందో చూడండి. ఆ చూడగలగడం నేర్పుతుంది వేదం మనకి. పరమార్థం ప్రయోజనం అనేది ఇంకో రకంగా ఆలోచిస్తే ముందే చెప్పినట్లుగా ఘోర రూపులైన దొంగల బాధ మనకు లేకుండా చేస్తాడు. అసలు దొంగలను మాత్రం ఎందుకు పెట్టాలండి భగవంతుడు? అయ్యా వ్యవస్థలో అందరూ ఉంటారు, అందరూ ఉండాలి, ఇది మొదటి నుంచి ఉన్న విషయమే. అయితే కొన్ని వ్యవస్థల్లో మెజారిటీ మైనారిటీలు తేడా, ఒక్కోసారి వీళ్ళే ఎక్కువైపోయే ప్రమాదం వచ్చినప్పుడు కట్ చేయాల్సిందే. కానీ వ్యవస్థలో అందరూ ఉంటారు, ఉండాలి. ఉన్నప్పుడు వ్యవస్థ ఈశ్వరుడైనప్పుడు ప్రతి వాళ్ళలోనే ఆయన కనిపిస్తాడు. అసలు దొంగ ఎందుకు వస్తాడో మన శాస్త్రం చెప్పింది ఇక్కడ చూడండి. నీది కాని సొమ్ము నీ దగ్గరుంటే భగవంతుడు మూడింటిని ప్రేరేపిస్తాడట ప్రకృతిలోంచి, మూడింటిని. వేటిని అంటే చోర అగ్ని రాజా, ముగ్గురిని ప్రేరేపిస్తాడు. చోరులని, అగ్నిని, రాజుని. అక్రమార్జన పేరుకుంటే దొంగల ముందు వచ్చి దోచుకుంటారు. ఇంకా ఏదైనా మిగిలితే అగ్ని తగలబెడతాడు, ఇంకా మిగిలి ఉంటే రైడింగ్ జరుగుతుంది. కనిపిస్తున్నది రాజు అంటే పాలకుడు అని అర్థం. వాళ్ళు వచ్చి రైడ్ చేసి తీసుకుపోతారు. ఈ మూడు విధములుగా నీది కాని సొమ్ము నీ నుంచి తీసుకుపోబడుతుంది అని శాస్త్రం మనకి చెప్తూ ఉన్నటువంటిది. అయితే నేను చాలా న్యాయంగా సంపాదించానండి అంటాం. మన సంపాదించే ప్రయత్నంలో న్యాయం ఉండొచ్చు, కానీ ఎక్కడ నుంచి ఏ అన్యాయం మనకు తెలియకుండా జరిగిందో మనకు తెలియదు. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో ఉన్న అక్రమాలు మాత్రం ఊరుకుంటాయా, అవి కూడా ఇప్పటి సంపాదనకి హేతువులు అవుతాయి. దాన్ని దోచుకోవడానికి వండి పంపిస్తాడు, ఇలాగా వాడు వచ్చి తీసుకుపోతాడు. ఇలాంటి ఈ ముగ్గురిని ప్రేరేపించేది విశ్వవ్యాపకమైన ఈశ్వర వ్యవస్థే ప్రేరేపిస్తుంది. అందుకే ఈ ముగ్గురు కూడా భగవత్ స్వరూపుడే, రుద్రస్వరూపుడే. ఆ కారణం చేత పరమేశ్వర చోరాదుల వల్ల నాకు ప్రమాదం లేకుండా ఉండుగాక అని తనని తాను సంపాదించుకున్న వాటిని రక్షణ కల్పించుకోవడానికి రుద్రం ఏ విధంగా పనికొస్తుందో అర్థం చేసుకోండి. అందరి బుద్ధులు యందు ఉండేవాడు ఆ చోరుడు బుద్ధి యందు ఉండి ఆ బుద్ధి వీడి వైపు ప్రయోగింపబడకుండా రక్షిస్తూ ఉంటాడు. అంటే చోరుల్ని ప్రేరేపించేవాడు శివుడే అయితే మరి చోరులకి పాపం అంటదా? ఇది కూడా ప్రశ్న. ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు పుడతాయో ముందు నేను ఊహించుకోవాలి. అదొకటి. చోరులకి ఆ పాపం చేస్తే ఇదే మనకు పాపపుణ్య వ్యవస్థలో చాలా కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చాడండి, అందుకు వాడు చంపేశాడు. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చినప్పుడు చంపిన వాడికి దోషం ఏముంది? వాడి కర్మ కొద్దీ ఈశ్వర ప్రేరణ చేత దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ ఈశ్వర స్వరూపుడు, దొంగకు పాపం అంటదా? ఇది ఇక్కడ విశేషం. దీని గురించి తెలుసుకోవాలంటే ఆ దొంగకి పాపం చేసే సంస్కారం ఉంది వాళ్ళో. వాడు ఎలాగైనా దొంగతనం చేస్తాడు. వాడు ఆ దొంగతనం చేసి పాపం అనుభవిస్తాడు. వాడు వాడి యొక్క ఆ సంస్కారమును ప్రేరేపిస్తున్నాయి ఆ దొంగని పాపం చెయ్యమని. అయితే ఆ చేసే పాపం ఏమిదో వీడి మీదే జరిగింది అంటే అది అనుభవించే పాపం వీడి దగ్గర ఉంది అన్నమాట. అది అర్థం. అది యోగంలో తేడా తప్ప వీడు దొంగలాడాడు కదా అని వీడిని ఈశ్వర ప్రేరణను విడిచిపెట్టాడు. వాడికి వేయాల్సిన శిక్ష మళ్ళీ వాడికి వేస్తాడే వదలలే. ఈ విధంగా అటు శిక్షిస్తాడు. వాడి ప్రేరణ వాడి విధి కాకపోతే మరుగు దగ్గరికి వెళ్తాడు. అయితే ఈశ్వరుణ్ణి కానీ ప్రార్థిస్తే వాడు మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడతాం. అందుకు ఈశ్వరుడు ఈ రూపంతో ఉన్నవాడు అని చెప్పాం. అసలు ఇందిర దొంగలు ఆయన అన్నామే, అసలు ఆయన యొక్క దొంగతనం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఎంత దొంగ అండి ఆయన. దొంగ అయిన వాడు కేవలం దొంగలనే వృత్తిలో ఉన్నవాళ్లే కాదు, ప్రతి వాడిలో దొంగున్నాడు. గుర్తుంచుకోండి, మనలో ఎన్ని దొంగ బుద్ధులున్నాయో మనకు తెలుసు. ఏ నెగిటివ్ చెప్పినా ఎదురుగా ఉందేమో చూస్తాం, ఏ మంచి చెప్పినా నాలో ఉందేమో అనుకుంటాం. ఉందేమో కాదు, ఉందనే అనుకుంటాం. అది వచ్చింది ప్రారంభం. చెడు మాత్రం ఎదురుగా చూస్తాం, అది మన వ్యవస్థ. కానీ పరిశీలించేస్తే మనలో దొంగతనం చాలా ఉంది. కల్లా కపటం ఈ రెండే దొంగట్టే. ఎంత కపటపు బుద్ధులండి. లోపల ఒకటి ఉంచుకుంటాం, బయట ఒకటి మాట్లాడతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? చచ్చచ్చే నేను అలా మాట్లాడలేదే, అది లోపల నువ్వు ఫలానా అంటున్నావు కదా అని చెప్తే మళ్ళీ గొడవ. ఒప్పుకోడు తొందరగా. కపటం ఆ వ్యవస్థ, మానసిక వ్యవస్థ ఇది పెద్ద దొంగతనం. పైగా ఎక్కడ ఒక పెద్ద పచ్చని మేడ చూసినా బలి కట్టాడు కదా, మరి అంతే అన్యాయంగా సంపాదించాడు కట్టాడు. వాడు అన్యాయంగా సంపాదించాడు వీళ్ళు అకౌంట్ చూసి వచ్చినట్టు. అసలు బాధ ఏమిటంటే అది తన దగ్గర లేదే అనేది ఆ అసూయ అసలు బాధ వాడికి. ఆ అసూయ ఏం చేసింది? ఆ సొమ్ము తన దగ్గర లేదే, అది నాదైతే బాగుండు అని అప్పుడే వీడి మనసు దొంగలాడేసాడు. భయం చేత కొంతమంది మంచివాళ్ళుగా మిగిలిపోయారండి. అవకాశం లేక చాలామంది మంచివాళ్ళు అయిపోయారు పాపం లోకంలో. అవకాశం ఉంటే ప్రతి వాడు దోచుకోగలడు పాపం. అందుకు దొంగలతో ఆ ప్రపంచమంతా చెడిపోతుంది అంటారు. ఇద్దరు కలిస్తే ప్రతి ఇద్దరు మాట్లాడినా ప్రపంచం చెడిపోతుంది అని ప్రతి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏ ప్రపంచం చెడిపోయింది ఎవరికి అర్థం కాదు. అందుకు అందరం చెడిపోయే ఉన్నామని తెలుసుకుని ప్రతి వాడిలోని దొంగున్నాడు. కల్లా కపటం దాగి ఉన్నాయి ఎన్ని. అయితే మనం అనుకుంటాం కపటంతా అవతల వాడిని కప్పేశామని. అవతల వాడిని కప్పలేదు, నీ లోపల ఉన్న సత్యస్వరూపుడైన పరమేశ్వరుని కప్పేస్తున్నావు ఈ కపటం చేత. అలాంటి ఒక కపటం ఉన్న మనస్సుందే దీనికి ఎప్పుడు. అందుకే శంకరులు అంటారు, ప్రలోభాద్యై అర్థాహరణ పరతంత్రో ధనిగృహేహి ధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుదా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధం కురు కృపా. ఓ దొంగల నాయకుడా, మంచి దొంగల నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప దొంగలందరినీ ఏరుకుని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి ఇంత దొంగల నాయకుడు వేని నీ కన్ను కప్పి ఒక దొంగ ఉన్నాడయ్యా, వాడున్నాడు వాడిని తీసేసుకో, వాడి వల్ల నాకు అనవసరంగా చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాడెవడు? ఇమం చేతశ్చోరం, నా చిత్తం అనే దొంగున్నాడు. వీడు ఎట్టాంటి వాడంటే ప్రలోభాద్యై, ప్రలోభాదులు మొదలైన వాటితో అర్థాహరణ పరతంత్ర ధనాన్ని దొంగలించాలనేటటువంటి బుద్ధితో ధనిగృహే ప్రవేశోద్యుక్త సన్ అందరి ఇళ్లలోకి ప్రవేశించి దోచుకుంటూ ఉంటాడయ్యా. ఇట్లాంటి దొంగ కూడా ఉంటే కథమిహ సహే శంకర విభో. ఎప్పుడైనా సరే ఒక రంగంలో ప్రముఖుడైన వాడు తన మించి ఒకటి ఎదిగిపోతుంటే చూడకూడదు, వాడిని వెంటనే తెచ్చుకొని వాడిని డామినేట్ చేసేయాలి. అందుకు నీలాంటి పెద్ద దొంగల నాయకుడు ఉంటూ ఉంటే ఈ దొంగని ఎందుకయ్యా చలామణి చేస్తావు? వీడిని తీసుకుని నీ జనంలో కలుపుకో, తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిగ సహే శంకర విభో తవాధీనం కృత్వా. ఈ మనస్సు అనే దొంగని నీకు అధీనం చేసుకుని వాడిని అధీనమైపోతే ఇంకా నాలో దోషమే ఉందయ్యా, మనస్సే కదా దోషాల వాళ్ళం, మనస్సును నువ్వు తీసుకుంటే ఇంకా నేను శుద్ధుణ్ణి. మరి నిరపరాధే కురు కృపా అప్పుడు నాపై దయ చూపించవయ్యా అని అడిగారండి. ఎంత గొప్ప విశేషం చెప్పారు. అందుకు దొంగల నాయకుడైన ఆ పరమేశ్వరుడు కపటపు బుద్ధిని దోచుకోమని చెప్పాలి. కపటంతో అవతల వాళ్ళకి టోపీ పెట్టేమని కాదు, మన ఆత్మని మనం నాశనం చేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలి. కనుక ఈ దొంగని ముందు కంట్రోల్ చేయవయ్యా అని దొంగల నాయకుడిని అడిగారు శంకరులు. ఇది నేర్చుకోవాలి. ఇలాగే ఈ దొంగడు యొక్క సుగుణములు కూడా చాలా ఉన్నాయండి. కొందరు చాలా ఫ్రాంక్ అండి అంటూ ఉంటారు. ఎవరి దగ్గర చెల్లే చోట, చెల్లని చోట ఏం ఫ్రాంక్ అండి. ఆఫీసర్ దగ్గరికి వెళతాం, ఫైల్ చూపిస్తాం, వాడు రెండు తిడితే వీడు మనసులో 10 తిడతాడు. బయటకు ఏంటంటున్నా, ఏమనలేదండి మీలాంటి వాళ్ళు లేరండి అంటాడు. అది నిజమే, నేను అలాంటి వాడిని, నాలాంటి వాడు లేడు, నాలాంటి దుర్మార్గుడు లేడా, నాలాంటి సన్మార్గుడు లేడా, అది వేరే విషయం. లోపల మాత్రం అనేక తిట్లు, బయటకు మాత్రం హీహీ నమస్కారం. ఇంత కపటం అండి. అక్కడ కపటం లేకపోతే అక్కడ నేను ఫ్రాంక్ అండి అంటే అయిపోయింది అక్కడ. కనుక చెల్లే చోట ఫ్రాంక్ అంతా కూడా. అందుకు ప్రతి వాడిలో ఉంటుంది ఈ ధర్మం ఉండాలి కూడా. అందుకు అవసరమైనంత వరకు మంచిదే. ఇందాక చెప్పినట్టు పాజిటివ్ అండ్ నెగటివ్ ఏదుందో ఇవన్నీ కూడా ఇలా మనం భావించినప్పుడు ఆ దొంగల నాయకుడు దొంగతనాన్ని మాత్రం ఎందుకు కూరుకోవాలి, ఆయన దొంగతనం కూడా బయటపెడదాం. ఏమిటయ్యా దొంగతనం? గురు తెరిగిన దొంగ, వీడి గురిలోన దాగి దొంగ, తావి కొన్న దొంగ తగిలి పట్టుండిదే గోవులను దొంగ కూగు. ఈ దొంగావతారమే కృష్ణావతారం అంటే మరేంటి కదా. కృష్ణుణ్ణి జార చౌర మేరు ధీర సాధు జన మందార అన్నారు రామదాసుడు వారు. ఆ చౌరత్వం అంతా చూపించాడు. ఈ వంచతే పరివంచతే ఇవన్నీ మీకు రేపల్లెలో చూపించి ఎలా వ్యవహరించాడు, అందులో ఆయన ఎంత తత్వాన్ని ఆవిష్కరించాడు. ఈ ఆ విధంగా ఇక్కడ మనకి ముందు చెప్పినట్లుగా గోపాలుడు విష్ణువు కూడా కనిపిస్తాడు. ఇదంతా మనకి భాగవతంలో కనిపించే కృష్ణస్వరూపమే. పైగా పెద్ద దొంగ ఆయనేట. దొంగ అంటే ఉష్ణీషినే గిరిచరాజ కులుంచానాం పతయే నమః అని మరొకటి. కులుంచానాం ట్రెస్పాసర్స్ అని చెప్తున్నాడండి ఇక్కడ, కబ్జాదారులు వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడికి కూడా నమస్కారం పెట్టారు. ఉష్ణీషినే అంటే ముసుగు వేసుకు తిరిగే వాళ్ళు అని అర్థం. ముసుగులు వేసుకుంటారు కనబడకుండా, ముసుగు దొంగలు ఉన్నారు అలా ఉండేవాళ్ళు అని అర్థం. ఈ ముసుగు దొంగ ఉన్నారే, ఆ ముసుగు దొంగ కూడా ఈయనే. ఆయన పెద్ద ముసుగు దొంగ. అందుకే మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన, విశ్వమంతా నీవే నిండి ఉన్నావే కానీ కనబడట్లేదే. ఇంతకంటే దొంగతనం మరేముందయ్యా, ప్రతి చోట ఉండి కనబడకుండా దాక్కున్నావు. అందుకు ఆ కనబడకుండా దాక్కున్న వాడిని పట్టుకోవాలి. నా ఒంటి నిండా నీ చైతన్యాన్ని నింపి ఎక్కడో కొండ గుహల్లో దాక్కున్నట్టు నా హృదయ గుహలో కనబడకుండా దాక్కున్నావు. ఈ దొంగని పట్టడం మహా కష్టమవుతోంది నాకు అని అడుగుతున్నారు. అందుకు ఇప్పుడు చెప్పండి ఎవడు దొంగ? ఆయన అంత దొంగ గనుకనే విశ్వంలో ఈ దొంగ వ్యవస్థ అంతా పెట్టాడు. ఆ సూర్యభగవానుడు మనకు తెలియకుండానే అన్నీ తీసుకుపోతున్నాడే. ఇలాగా కాలం అతిపెద్ద దొంగ. ఈరోజు ఈ వస్తువు నాది అనుకుంటే మనకు తెలియకుండానే తీసుకుపోతుంది కాలం. మనం చూస్తూ ఉండగా దొంగలాడే పశ్యతో హరుడు. ఇలాగ కాలస్వరూపుడైన పరమేశ్వరుడు దొంగే. కనుక చోర వ్యవస్థ అనేటటువంటిది ఈశ్వర వ్యవస్థలో ఒక భాగం. ఎన్ని యాంగిల్స్లో ఈ దొంగలను అర్థం చేసుకోవచ్చు మీరు ఆలోచించండి. ఇలాగ ఉన్నటువంటి ఈ దొంగ మనల్ని అఘోర రూపుడై అనుగ్రహించాలి అని చెప్పి ఆ ఘోరమైన స్వరూపాల్ని ఇక్కడ వరకు వివరించుతున్నారు. నమ ఆయచ్చద్భ్యో విసృజద్భ్యచ్చవో నమః, నమోశ్చద్భ్యో విద్యద్భ్యచ్చవో నమః, నమ ఆసీనేభ్యశయానేభ్యచ్చవో నమః అని వస్తుంది. ఇక్కడ ఈ మూడవ అనువాకానికి అంతటికి కలిపి ఒక మంత్రంగా చెప్పారు ఇది. ఈ మంత్రగుచ్ఛానికి అధిదేవత ఎలా ఉంటాడో ఆ రూపాన్ని నిన్న చెప్పుకున్నాం మనం. ఒక్కొక్క మంత్రం అధిదేవత ఎలా ఉంటారని ముత్యాల సంపదతో ఉన్నటువంటి ఆ స్వామిని వర్ణించాం. అలాగే చంద్రార్ధమౌరిం కాలారిం వ్యాళ యజ్ఞోపవీతినం అనేటువంటి శ్లోకంలో స్వామి యొక్క మూర్తిని అధ్యవోచ అధివక్త మంత్రానికి అధిదేవత చెప్పాం. ఇక్కడ ఈ మొత్తం మంత్రాలకి అధిదేవతగా ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఎలాగో చూడండి వర్ణిస్తున్నారు. రూపయవ్వన సంపన్న ముత్తేవ వన దేవత పుష్పితాశోక పున్నాగ సహకార శిఖోపమహ. అమ్మవారు ఉన్నారు ఆయన పక్కన. ఈ స్వరూపంలో ప్రతి స్వరూపంలో ఆవిడ ఉంటారు పక్కన. ఆవిడ ఎలా ఉన్నారంటే రూపయవ్వన సంపన్న మూర్చేవ వన దేవత. ఎందుకంటే అడవుల్లో తిరిగే దొంగల గురించి కూడా ఇక్కడ వర్ణించారు. అరణ్యానాం పతయే నమః. అడవుల్లో తిరిగేవాడు నిచేరవే పరిచరాయ. ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతున్న దొంగలు, బాగా ఆక్రమించి తిరిగే దొంగలు, అంటే బందిపోటు దొంగలు మొదలైనటువంటి వాళ్ళు, గుంపులు గుంపులుగా తిరిగే దొంగలు ఎందరోనో వర్ణించారు ఇక్కడ. ఈ రకరకములైనటువంటి దోపిడీదారులు దొంగలు వీరందరినీ వర్ణించినటువంటి మహామంత్రానికి అధిదేవత ప్రత్యర్థి దేవతలుగా చెప్పబడుతున్నటువంటి ఈశ్వర స్వరూపం ఎలా ఉందో ఇక్కడ చూడండి. రూపయవ్వన సంపన్న అమ్మవారు ఆ త్రిపుర సుందరీదేవి మూర్త్యేవ వనదేవత. వనదేవతే రూపు కట్టుకున్నదా అన్నట్లుగా పువ్వులతో చేసిన వస్త్రాలు ధరించింది ఆవిడ. అంటే ఆరణ్యకములైన ఆటవికమైన పువ్వులతో అల్లిన వస్త్రం వేసుకుంది. ఆ వస్త్రాలు ధరించి ఆ తల్లి అకళంక శరత్పూర్ణ చంద్రబింబ సమానన, ఆ ముఖంలో ఏ మచ్చలేనటువంటి పూర్ణ శరత్కాలపు చంద్రుని వలె ప్రసన్న వదనంతో ఉన్నది ఆ తల్లి. ప్రాతర్విబుద్ధ పద్మాభం వసానం చర్మ కోమలం. అమ్మ యొక్క ఆ శరీరమంతా కూడా అప్పుడే వికసించిన కమలము వలె శోభిస్తూ ఉండగా అక్కడ స్వామి ఆ తల్లి పక్కనే ఉన్నారట. ఆయన ఎలా ఉన్నారు అంటే అపూర్వమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. చక్కగా తల బిగించి జటాజూటం కట్టుకుని దానిపై ఒక నెమలి పించాన్ని పెట్టుకున్నట్ట ఆయన. చూడండి స్వరూపం అలా పెట్టుకుని ఆటవికులకి అవసరమైనటువంటి వస్త్రధారణ చేసి తాను ధనుస్సుని బాణాన్ని అమ్మవారి చేతికి ఇచ్చేసట. విలాసంగా తన ఎడమ చేతిని అమ్మవారి నడుం చుట్టూ చుట్టేట. ఆయన ఆ చుట్టుకున్నప్పుడు ఒక వడ్డాణం పెట్టినట్టు ఉండి కుడి చేత్తో పూలగుత్తి పట్టుకుని ఉన్నట్ట. ఇలా ఉన్నటువంటి ఆది కిరాతస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి అధిదేవత అని చెప్పారు. ఈ స్వరూపాన్ని తలంచుకుంటే చాలు ఈ దొంగల బాధలు ఏవి మనకి మన దేశానికి ఉండవు. ఆ విధంగా కాపాడమని ఈ స్వరూపాన్ని మనం నమస్కరిద్దాం. ఇది ఆది కిరాతస్వామి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని ఇందులో వర్ణించి చూపిస్తున్నారు. ఇందులో అమ్మవారి చేతికి ఎందుకయ్యా ఇవి ఇచ్చేశాడు అంటే అర్థం పరమేశ్వరుడు ఆయుధాలన్నీ ప్రకృతి ద్వారా ప్రయోగించుతున్నాడు, అందుకే ఆ తల్లికి అప్పచెప్పాడు. ఆయన మాత్రం స్వాత్మారాముడై ఆనందుడై ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అది మనకి ఈ రూపంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన భావన. ఇక ఈ స్వామి యొక్క రూపముల్లో మళ్ళీ తర్వాత వర్ణించేవి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః, నమస్సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః, నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన భావన ఉంది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః అనే దాంట్లో తీసుకోవాలి. గుర్రాల రూపంలో ఉన్నవాడు గుర్రములకు నాయకుడుల రూపంలో ఉన్నవాడు అని వర్ణించారు. సరే గుర్రాలు అనే స్థూలార్థం వదులుదాం. గుర్రాలకి ఇంద్రియార్థములు ఉన్నాయి, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియాలను నడిపేవాళ్ళు, ఇప్పుడు గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అంటే గుర్రాలు నడిపేవాళ్లే గొప్పవాళ్ళు అయితే ఆ గుర్రం కుంటిదైతే, అందుకు గుర్రాలు గొప్పవి కావాలి, గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవి కావాలి. అందుకు ఇంద్రియాలకి పటుత్వం ఉండాలి, ఇంద్రియాలను నడిపేటటువంటి చైతన్యానికి పటుత్వం ఉండాలి. అందుకు అశ్వముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, అశ్వపతుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని. ఈ అశ్వముల రూపంలో ఉన్న రుద్రుడు ఎలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగృద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. స్వామి ఆసీనేభ్య కూర్చున్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. ఇది బహువచనం. ఇది ఆసీనేభ్య కూర్చున్న వారి రూపంలో ఉన్నవాడు, శయానేభ్య పడుకున్న వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడు, స్వపద్భ్య నిద్రించే వాళ్ళ రూపంలో ఉన్నవాడు. శయాన అంటే సాగోరడు, స్వపద్భ్య అంటే నిద్రపోవడం, జాగ్రద్భ్య మెలకువగా ఉండడం, తిష్టద్భ్య నిలచి ఉండడం, ధావద్భ్య పరిగెత్తడం, ఇన్ని రూపాలతో ఉన్నవాడికి నమస్కారం. ఎంత గొప్పగా భావించారు చూడండి. అంటే పడుకున్నవాడు రుద్రుడే, లేచి నిల్చున్నవాడు రుద్రుడే, పరిగెత్తేవాడు రుద్రుడే, కూర్చున్నవాడు రుద్రుడే, సాగోరినివాడు రుద్రుడే అని వర్ణించడంలో సృష్టిలో ఏవైనా ఇన్ని ఈ రూపాలే మనకు కనిపిస్తాయి. ఇన్ని రూపాలతో రుద్రుడు కనిపిస్తున్నాడు అని నమస్కరించాలి. ఇక్కడ మరొకటి, వీళ్ళు బయట ఉన్నవాళ్లే కాదు, మన లోపల చైతన్యం ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. మనలో కూడా ఆసీనేభ్య రూపంతో రుద్రుడు లేకపోతే కూర్చోలేం మనం. నేను కింద కూర్చోలేనండి, కుర్చీ వేస్తే కూర్చుంటాను, కింద భోజనం చేయలేనండి, టేబుల్ వేస్తే కూర్చుంటాను. ఎందుకంటే కాళ్ళు మడత పెట్టడం అనేటటువంటి కూర్చునే భంగిమలు కూడా తెలియని దేశాల నుంచి వచ్చిన సంస్కృతి అది. వాడికి మనం మఠం వేసి కూర్చోగానే ఓ భలే కూర్చున్నాడే అనగానే అక్కడ యోగా సెంటర్ పెడతాం మనం. ఎందుకంటే వాళ్ళ మఠం వేసుకోవడం కూడా రాదు వాడికి. మన దేశంలో చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు, కాళ్ళు కీళ్ళు సాగేవన్నీ కూడా నిత్య జీవితంలో వ్యవహారంలో పెట్టారు. సరే, ఆసీనేభ్య, మనలో కూర్చునే శక్తిగా ఉన్న రుద్రుడికి నమస్కారం అనర్థం. ఈ ఆసీనేభ్య అని భగవచనం ఎందుకు వాడారంటే, ఆ కూర్చోవాలంటే ఇంద్రియాల్లో ఎన్ని సహకరించాలో చూడండి. ఇక్కడ వెన్ను సహకరించాలి, వెన్ను నుంచి తుంటి ఎముకల నుంచి తొడల వరకు, కేళ్ల వరకు, పాదాల కొన వరకు సహకరిస్తే గానీ మన ఆసీనేభ్య కాలం. పాపం కొందరు కూర్చోగలరు కానీ సాగోరలేరు, శయానేభ్య, అదో అవస్థ. ఆ లోపల రుద్ర చైతన్యం ఎన్ని విధములుగా పనిచేయాలో చూడండి. వాడు పూర్వకృత పాపముగా ఘోర రూపంలో కానీ పనిచేస్తే వాడు కూర్చోలేడు. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వ్యవస్థలు ఎందువల్ల వస్తాయి? శయానేభ్య, చక్కగా శయనించేవాడు నిద్ర కొందరికి పట్టదు, అందుకు నిద్ర రూపంలో ఉండేవాడు. అది కూడా మనలో నిద్రపుచ్చేవాడు కూడా ఉన్నాడు. అతడు నిద్రపుచ్చితేనే మనం నిద్రపోగలం. తల్లి ఎలాగైతే రాత్రిగానే పిల్లవాడిని నిద్రపోమ్మని పొద్దున్న ఎలా లేపుతుందో, ఇది తల్లి బయట లేపుతుంది. కానీ లోపల తల్లిలాంటి స్వామి మనల్ని నిద్రపుచ్చితేనే అసలు నిద్రపోతాం, లేకపోతే ఎన్ని జోల పడి నిద్రపో. పోను అలా నిద్రపోతుంటే తల్లి మాత్రం నిద్రపోనిస్తుందా పిల్లాడిని? పొద్దుట లేపదు. ఆ తల్లి లేపినా లోపల వాడిని నిద్ర లేపకపోతే వీడు లేవలేడు. వాడు ఆ లోపల ఒక్కసారి జాగ్రత్త రూపంలో లేపుతాడు. అందుకే మనం రాత్రి నిద్రపోగలుగుతున్నాం, పొద్దుట్లేస్తున్నాం. అంటే మనలో నిద్రపుచ్చి నిద్ర లేపే రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. అది నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమ. అలాగే తిష్టద్భ్య, ఇద్దరు చేయిస్తే గానీ నిలబడలేని అవస్థలు లేకుండా చేసేవాడు తిష్టద్భ్య. మనల్ని నిలబెట్టేటువంటి చైతన్యం లోపలుంది, అదే లేకపోతే నిలబడగలమా అండి? అంతేకాదు ధావద్భ్య, పరిగెత్తే శక్తి మనలో ఉంది. అంటే చైతన్యం అనేటువంటిది ఇంద్రియముల్లో ఎలా కదులుతుందో ఈ మంత్రాల్లో చూపిస్తున్నాడు. ఎంత అబ్జర్వేషను, దానిని ఈశ్వర స్వరూపంగా చూడడం అనేటువంటి స్థితి చూడండి. అందుకే ఈశ్వర నాట్యం అంతా ఇక్కడే కనిపిస్తుంది. నాట్యం అంటే ఇంకేంటండి? మనం ప్రతి వాడు డ్యాన్సరే, అవునా కదా అండి? ఎన్ని డ్యాన్సులో, ఎన్ని డ్యాన్సులో. ఆ డ్యాన్స్ అంటే మూమెంట్, చైతన్యం. చైతన్యం మూమెంటే డ్యాన్స్. అందుకు ఆసీనభ్య, శయానభ్య, తిష్టభ్య, గదావద్భ్య, పొద్దున్న లేచి ఒక డ్యాన్స్, కూర్చునో డ్యాన్స్, కదులుతూ డ్యాన్స్, వంగుని డ్యాన్స్, ఎన్ని ఇన్ని డ్యాన్సులు మన చేత చేయిస్తున్నవాడు డ్యాన్సర్ నటరాజు. వాడు ఇక్కడ ఉన్నాడు మనలో. కనుక మన లోపల ఈశ్వర చైతన్యం ప్రతి అణువులో డ్యాన్స్ చేస్తుంది ఇన్ని రూపములుగా. అందుకే నా శరీరం అనే స్టేజ్లో డ్యాన్స్ చేస్తున్న నర్తకుడు ఒకడున్నాడు అని తెలుసుకో. ఆసీనభ్యశయానభ్యశ్చవో నమ అని మొదలుపెట్టి స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమ, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమ చెప్పి ఇలా నాట్యం చేసి ఆయనే చిదంబర సభాపతి అయిన నటరాజని సభాభ్య సభాపతిభ్యశ్చవో నమ అని నటరాజ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ నటరాజు మన బాడీలో ఈ మూమెంట్లన్నీ చూపించకపోతే సరిగ్గా లేవు. అందుకు ఘోర రూపములతో వీటిని పనిచేయడం మానించేయకుండా అఘోర రూపుడవే నా శరీరం అంతా కూడా పనిచేయవయ్యా అని దేహాన్ని అంత గొప్పగా ఈశ్వర చైతన్య క్షేత్రంగా దర్శించు గాని దేహాన్ని నిరసించకు. ఈ దేహం ఏముంటే పోయింది అన్నట్టుగా దేహాన్ని ఏనాడు చూడకూడదు. ఇది ఆయన నాట్యం చేస్తే స్టేజ్ ఈ దేహం. ఇందులో ఆ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ని ఎలా ఉంచుకోవాలో ఈ దేహాన్ని అంత పవిత్రంగా, అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా ఉంచాలి. డ్యాన్స్ ఎందుకు చేస్తారండి? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అవును కదా? ఆనందం కోసం, ఉల్లాసం కోసం. అందుకే మన జీవితాన్ని ఆనందమయంగా గడపమని చెప్తుంది. ఏడుస్తూ ఏడుపు గొట్టుగా బ్రతకూడదు. ఈశ్వరుడు నాట్యం చేసే ఈ రంగంలో నీ శరీరంలో ఆసీనుడై శయానుడై ఆయనే ఉన్నాడయ్యా. ఆయనే లేకపోతే నిద్రపో, లేవలేవు, కూర్చోలేవు, నడవలేవు. ఇవన్నిటిగా నీలో నిత్యం నర్తిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని చూస్తే నువ్వు ఆయనలో తన్మయుడవై ఆనందిస్తావు. ఆ ఆనందం అనుభవించమని ఇక్కడ చెప్తున్నాడు ఆ సభాపతి సొగసు. రేపు చూసుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమస్

0: நமஸ் சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ், 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நமஸ் சிவாய.
1: மொகலி பூ பரமேஸ்வரி யొక్క అర్చనలో సంపెంగ పువ్వే కాకుండా మొగలి పువ్వును కూడా వాడకూడదు అని నిషేధం ఉంది. త్రేతాయుగంలో దశరథుడి యొక్క కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసమని సీతాలక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్లాడు. వారు ఫల్గుణి నదీ తీరంలో పితృశ్రాద్ధం పెట్టవలసి వచ్చింది. ఆ శ్రాద్ధానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకురమ్మని శ్రీరామచంద్రుడు తన సోదరుడైనటువంటి ఆ లక్ష్మణుణ్ణి దగ్గరలో ఉన్నటువంటి మునివాటికకి పంపించాడు. కాలాతీతమైపోతూ ఉన్నది. లక్ష్మణుడు ఎంతకీ తిరిగి రాలేదు. కారణం ఏమిటో తెలియటం లేదు. సరే అదేదో కనుక్కుందాము అని శ్రీరాముడు కూడా వెళ్లాడు. అపరాహ్నం దాటిపోతోంది. అపరాహ్నం దాటిపోతే శ్రాద్ధం పెట్టకూడదు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఏం చేయాలో పాలు పోలేదు జానకీదేవికి. సరే ఏమైతే అది అవుతుంది అని నదిలో స్నానం చేసి అక్కడ దొరికినటువంటి వాటితోనే పిండ ప్రదానం చేసింది. పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు. ఆవిడ ఆశ్చర్యపోయింది. వచ్చిన వాళ్ళెవరో తెలుసుకుందాము అని, మహనీయులారా మీరెవరు అని అడిగింది. వచ్చిన వాళ్లలో ఒక ఆయన, అమ్మా నేను దశరథ మహారాజును, ఈయన నా తండ్రి, ఈయన నా తాత అన్నాడు. ఈ పిండ ప్రదానంతో మేము చాలా సంతృప్తి చెందాము అన్నారు పితృదేవతలు. ఆ మాటలు విన్నటువంటి ఆ సీతాదేవి, ఓ మహాత్మా నేను చాలా ధన్యురాలనయ్యాను. నేను పెట్టినటువంటి పిండం మీరు స్వయంగా తీసుకున్నారు అంటే రాముడు నమ్మడు కదా అన్నది. దానికి ఆ దశరథ మహారాజు, ఫల్గుణి నది, అక్కడ మేత మేస్తూ ఉన్నటువంటి ఆవు, అక్కడ ఉన్నటువంటి అగ్ని, మొగలి పువ్వు ఇవన్నీ సాక్షులుగా ఉంటాయి అని చెప్పి ఆ పితృదేవతలందరూ కూడా అంతర్ధానం అయిపోయారు. శ్రాద్ధానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకుని రామలక్ష్మణులిద్దరూ కూడా పరుగు పరుగును వచ్చారు. వస్తూనే శ్రీరామచంద్రుడు సీతాదేవితో, సీతా వేళమించిపోతోంది, త్వరగా స్నానం చేసి పదార్థాలన్నీ కూడా సిద్ధం చెయ్యి అన్నాడు. సీతాదేవి పితృదేవతలకు తన పిండ ప్రదానం చేసినటువంటి సంగతి అంతా వివరించింది. రాముడు ఆ మాటలు నమ్మలేదు. ఆబ్దీకం పెట్టటము అనేది కొడుకులు చేయాల్సిన పని, శ్రద్దాభక్తులతో నిర్వహించేదే శ్రాద్ధం. అలా శ్రద్దాభక్తులతో శ్రాద్ధం నిర్వహించి పితృదేవతలు తృప్తి చెందారు అని తమలో తాము అనుకుంటారు కుమారులు. అంతేగాని కోడలు తర్జనం పెట్టడం, పితృదేవతలు దాన్ని అందుకోవటం ఇది ఎక్కడా జరగదు అన్నాడు. సీతాదేవి వెంటనే ఆ నదిని, గోవును, అగ్నిదేవుణ్ణి, మొగలి పువ్వుని నలుగురిని కూడా వచ్చి సాక్ష్యం చెప్పమని కోరింది. సాక్షులెవరూ కూడా మాట్లాడలేదు. చేసేది లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయటం మొదలుపెట్టింది. రామలక్ష్మణులు శ్రాద్ధం పెట్టడానికి ఉపక్రమించి పితృదేవతల్ని ఆహ్వానించారు. పితృదేవతలు అప్పుడు, కుమారా ఇంతకుముందే మా కోడలు సీత శ్రాద్ధం పెట్టింది, మేము తృప్తి చెందాము, ఇక పితృశేషాన్ని మీరు భుజించండి అన్నారు. శ్రీరాముడు సీతను చాలా అభినందించాడు. మరి నువ్వు శ్రాద్ధం పెట్టినట్టయితే ఇక్కడ సాక్షులు ఉన్నారు అని చెప్పారు కదా, మరి ఆ సాక్షులు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు సాక్ష్యం చెప్పలేదు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకు గాను ఫల్గుణి నదిని అంతర్వాహినిగా ప్రవహించమని, ఉదయాన్నే ఆవు ముఖం చూసినట్లయితే అది అశుభము అని, మొగలి పువ్వు పూజకి పనికిరాదు అని అగ్నిదేవుడు ఉచ్చనీచాలు లేకుండా అన్నింటినీ దహించి వేస్తాడు, సర్వభక్షకుడవుతాడు అని చెప్పేసి శాపం పెట్టింది సీతాదేవి. ఈ రకంగా సీతాదేవితో శపించబడింది మొగలి పువ్వు. ఆ కారణం చేత ఆ మొగలి పువ్వు ఎక్కడా కూడా పూజకి పనికిరాకుండా పోయింది.
2: ఓం నమః శివాయ.
3: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: ఓం నమః శివాయ.

0: నల దమయంతులు. నలుడు దమయంతి వీళ్ళిద్దరూ కూడా మనకి బాగా తెలుసు. శ్రీనాథ కవి శృంగార నైషధము అనేటువంటి కావ్యాన్ని రాశాడు. అందులో నలుడు మహారాజు, ఆయన యొక్క భార్యను దమయంతి, నల దమయంతులు బాగా తెలుసు మనకి. అయితే వీళ్ళ యొక్క పూర్వజన్మ వృత్తాంతము అనేది మాత్రం మనకి తెలియదు. ఒక్కసారి చూడండి, పూర్వకాలంలో కైలాస పర్వతానికి దగ్గరలో ఒక మహాభయంకరమైనటువంటి కీకారణ్యం ఉండేది. ఆ అరణ్యంలో ఆహుకుడు అని ఒక బిల్లుడుండేవాడు. అతని యొక్క భార్య ఆహుకి. వాళ్ళిద్దరూ కూడా గొప్ప శివభక్తులు. ప్రతిరోజు కూడా సూర్యోదయం కాకముందే లేచి కాలకృత్యాలన్నీ కూడా ముగించుకుని ఈశ్వరుణ్ణి అర్చించి ఆ తర్వాత వేటకు వెళ్లేవాడు ఆహుకుడు. పశుపక్ష్యాదులన్నీ కూడా వేటాడి వాటితో పాటుగా వెదురు బియ్యము, పుట్ట తేనె, కందమూలాలు దొరికినంత వరకు తీసుకొచ్చేవాడు. భర్త తెచ్చినటువంటి వాటన్నీ కూడా వండి ముందుగా అతిథి అభ్యాగతులకు పెట్టి మిగిలింది మాత్రమే వాళ్ళిద్దరూ భోజనం చేసేవాళ్లు. ఇది వాళ్ల యొక్క దినచర్య. ఈ రకంగా ప్రతిరోజు శివార్చన జరుగుతూ ఉన్నది, అయితపోయే చేస్తూ ఉన్నారు. సుఖంగా కాలం గడిచిపోతూ ఉన్నది ఆ బెల్ల దంపతులకి. వారి యొక్క సేవలకు నియమనిష్టలకు ఆనందించినటువంటి ఆ పరమేశ్వరుడు వీళ్ల యొక్క భక్తిని పరీక్షిద్దాము అనుకున్నటువంటి వాడై పార్వతీదేవితో, ఓ దేవి, బెల్లదంపతుల యొక్క భక్తిని పరీక్షించాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. అందుకోసం నేను ఒక సన్యాసి రూపం ధరించి వాళ్ళింటికి వెళ్తాను. నువ్వు పెద్ద పులి రూపంలో అక్కడికి వచ్చి ఆ బిల్లుని యొక్క ప్రాణాలు కాస్త తీసేయవలసింది అని చెప్పాడు. ఆవిడ సరేనంది. ఆ రోజున సూర్యాస్తమయమైంది. మసల చీకట్లు కంపుతూ ఉన్నాయి. ఎవరో వాకిట్లో తిరుగుతూ ఉన్నట్లు అనిపించింది. తలుపు తీశారు బిల్ల దంపతులు. బయట ఎవరో యతీశ్వరుడు. అతన్ని లోపలికి తీసుకుపోయి కాళ్లు కడిగి తాగటానికి నీళ్లిచ్చారు. మార్గాయాసంతో ఉన్నటువంటి అతడికి ఉపచారాలు చేశారు. రాత్రి అయిపోయింది. యతీశ్వరుడికి తినటం కోసమని తీయని ఫలాలు, వెదురు బియ్యము, పుట్ట తేనె ఇవన్నీ ఇచ్చారు. బయట అడవి మృగాలు గాండ్రింపులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ బిల్లుడి యొక్క ఇల్లు చాలా చిన్నది. అది కూడా ఒక చెట్టు మీద కట్టుకున్నటువంటి మంచె. ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. మూడో వాళ్ళకి చోటు ఉండదు. ఎవరైనా సరే లోపలికి రావాలి అంటే లోపల ఉన్నవాళ్ళు ఎవరైనా బయటికి పోవాలి. ఆ ఇంటిని చూసినటువంటి ఆ యతీశ్వరుడు, ఓ బిల్ల దంపతులారా, చీకట్లు కమ్ముతూ ఉన్నాయి. గడప దాటి కాలు బయట పెట్టడం అనేది ప్రమాదంగా కనిపిస్తూ ఉన్నది. మృగాలు ఈ దగ్గరలోనే తిరుగుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. మీ ఇల్లు చూస్తేనేమో చాలా చిన్నదిగా ఉన్నది. ఏం చేయటానికి నాకు పాలు పోవటం లేదు అన్నాడు. అప్పుడు ఆ బిల్లుడి యొక్క భార్య ఆహుకి తన భర్తతో, నాథా, నువ్వు ఈ స్వామి, మీరిద్దరూ ఇంటిలో పడుకోండి. విల్లంబోలు తీసుకుని రాత్రంతా నేను బయట కాపలా కాస్తాను అన్నది. ఆ మాటలు విన్నటువంటి బిల్లుడు, ప్రేసి, ఇవాళ ఎందుకనో జంతువులు ఎక్కువగా తిరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. నువ్వు యతీశ్వరుడు మీరే లోపల ఉండండి, నేను ఆయుధాలు ధరించి బయట మీకు కాపలా కాస్తాను అన్నాడు. సరేనంది ఆ బిల్లుడి యొక్క భార్య. బిల్లుడి యొక్క భార్య అయినటువంటి ఆహుకి, ఈ సన్యాసి అయినటువంటి ఆ ఈశ్వరుడు, వీళ్ళిద్దరూ కూడా ఆ ఇంట్లో పడుకున్నారు. ఆ బిల్లుడైనటువంటి ఆహుకుడు బయట కాపలా కాస్తూ ఉన్నాడు. రెండు జాములు దాటింది. మృగాలయ కార్పులు ఎక్కువైనాయి. పెద్ద పులి ఒకటి గాండ్రిస్తూ తిరుగుతోంది. అది అట్లా తిరుగుతూ తిరుగుతూ వీళ్ళ ఇంటివైపే వస్తోంది. దాన్ని గురు చూసి బాణం వేశాడు ఆహుకుడు. తృటిలో గురి తప్పిపోయింది. పులి మితిమీరినటువంటి కోపంతో ఆహుకుడి మీదకి దూకింది. కత్తి తీసుకుని ఆ పులి మీదకి దూకాడు ఆహుకుడు. అంతలోనే ఆ పులి అతడి మీదకి దూకేసింది. ఒక్క దెబ్బతో అతడి ప్రాణాలు కాస్త గాల్లో కలిసిపోయినాయి. అంత క్షణంలో జరిగిపోయింది. బిల్లుడు మరణించాడు. తన భర్త మరణించడం కళ్ళారా చూసింది బిల్లవనిత. ఆ అడవిలో ఉండేటువంటి ఆ ఎండు పుల్లలన్నీ కూడా పోయేసి చితిపేర్చింది. ఆ చితికి నిప్పంటిచ్చింది. భర్తతో పాటుగా తాను కూడా అగ్ని ప్రవేశం చేయాలి అనుకున్నది. నెమ్మదిగా యతీశ్వరుడి దగ్గరికి వచ్చి, స్వామి, నానాథుడు మరణించాడు. అతడికి దహన సంస్కారాలు చేస్తూ ఉన్నాను. అతనితో పాటే నేను కూడా సాగమనం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. నాకు సెలవు ఇప్పించవలసింది అని వేడుకుని యతీశ్వరుడి దగ్గర సెలవు తీసుకుంది. చితిమండుతూ ఉన్నది. ఆ చితికి ప్రయత్నం చేసింది బిల్లవనిత. అంతా ఈశ్వరేచ్ఛ. నిత్యము శివార్చన చేసేటటువంటి తమకు ఈ రకంగా కష్టం వచ్చింది. భగవంతుడి యొక్క లీలలు చాలా విచిత్రమైనవి. ఆ పరమేశ్వరుణ్ణి మనసా ధ్యానిస్తూ అగ్నిలో ప్రవేశించింది ఆ బిల్లుడి యొక్క భార్య అయినటువంటి ఆహుకి. చిత్రం, మహాచిత్రం, చిత్రాచిచిత్రం చూడండి. మంటలన్నీ చల్లారిపోయినాయి. ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతూ ఉన్నటువంటి ఆ మంటలన్నీ కూడా గుప్పును చల్లారిపోయినాయి. నీళ్లు చల్లినట్టుగా చల్లారిపోయినాయి. అంతవరకు మరణించినటువంటి ఆ బిల్లుడు లేచి కూర్చున్నాడు. పక్కనే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా నిలబడి ఉన్నారు. చూశారు బిల్ల దంపతులు. పరమేశ్వరుడు కరణించాడు. తమను అనుగ్రహించాడు అనటానికి ఈ రకంగా పరీక్షించాడు. రాత్రి తమ ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నటువంటిది ఆ పరమేశ్వరుడే. యతీశ్వరుడి రూపంలో వచ్చి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తమ ఇంట్లో ఉన్నాడు. బిల్ల దంపతుల యొక్క ఆనందానికి హద్దులు లేవు. వాళ్లు పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలకు నమస్కరించారు. పాదాల పైపడ్డటువంటి ఆ బిల్ల దంపతులను లేవదీసి, పుణ్యదంపతులారా, మీ జీవితం ధన్యమైంది. మీరిద్దరూ కూడా ధర్మ మార్గాన చరిస్తూ సుఖంగా జీవించండి. మరుజన్మలో సూర్యవంశపు రాజు వీరసేనుడి యొక్క కుమారుడు నలుడుగాను, విదర్భ దేశాధిపతి భీమసేనుని యొక్క కుమార్తె దమయంతిగాను మీరు జన్మిస్తారు. అప్పుడు మేమిద్దరం కూడా రాజహంసలమై మీకు రాయబారం చేసి మీ వివాహం జరిపిస్తాం. మీ స్వయంవరం అత్యంత మనోహరంగా జరుగుతుంది అని దీవించి పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి వెళ్లిపోయారు. ఆది దంపతులు ఈ రకంగా ఆ పిల్ల దంపతులకు వరాలిచ్చి మరుజన్మలో వాళ్ళిద్దరూ కూడా నలదమయంతులుగా జన్మించడానికి కారకులయ్యారు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: అచ్చా.

సంపరీపాత విశ్వతః బత్వీలాం పితా బహుళస్య పుత్రశ్చిత్తాపేనోపి సమానా భగత్యా

ప్రియంధామరాత్మోత్తదత్నేరేవైతేన ప్రియంధామరాత్మోత్ దాముకమేనం ప్రియం భవతి వత్సప్రియం వైభాలంధనమృషయోత్యంతానిభి స ఏతత్ సూక్తమపశ్యత్ తేనాధివాద అపజయత్తేనాపజతిమగచ్చత్ తదవిందత్ తమేవైతేనాపజయత్యాపజతమేవ గచ్చతి ద్వాదశభిర్వతిష్ఠతే ద్వాదశమాసాః సంవత్సర సంవత్సరమేవాత్మావరుంధే తిష్ఠుభో భవందీంద్రియస్యావరత్యా అన్యేత్య ప్రక్రామయత్యన్యేత్యుపతిష్ఠతే యోగక్షేమం వా ఏతత్ అజానాహాంధారతస్మాద్యాజాపరా అన్యా ప్రజాక్షేమ్యా అన్యాసైతామ్యోపతిష్టతే తస్మాద్యాజాపర క్షేమ్యమమిప్రజాది తస్మాద్యాజాపరస్య క్షేమ్యోన్నం బభూవ యత్రోష్యమానస్యాత్తదవ్యాత్తామజే ప్రజక్రమాద్విదతిష్ఠతి యోగక్షేమం వా ఏతద్యస్మిన్ యజమానో భ్రాతృవ్యస్య వృంకా ఉపాదిష్టే దేవా ఇతి విశ్వేహీ ఇదం

ప్రశ్నలు జమయే దక్షిణ దత్తాదయ నిరక్షసామపాత్తే గృహస్య పూర్వావమత్యేషా వా అగ్నిస్త్రియా తనోర్యత్కృతం ప్రియనైరైనందన్ వా ఆసమర్థయతే గాయత్ర్యాసాదయతి తేజో వై గాయత్రీ బ్రహ్మవర్చసం తేజ ఏవ బ్రహ్మవర్చసమవరుంధా ఔదుంబరే ముత్తరతస్తాదయతి తత్న పూర్ణామూర్ధ్వా ఉదుంబరోన్నంధ్యో ఏ వాసన్నా దదాదే.

ప్రతిష్టతి పశవో వా ఇష్టగాన వైదే పశవ ఆజపదే రమంతేషూర్వేష్టకాముపదధాత్యాజలన వా ఏతత్క్రియతే పశూనాం యత్యాతైషా వా బభృతో దేవాసురాణాం వామం పశూంద్రంజత తత్వామృతో వామం వృత్తా ఛందాగం శివై దేవానాం వామం పశవత్తచ్ఛందాగస్యేవైతయా వామం పశూన్ యజమానో అగ్నిరస్యాన్నారోభవతియస్యైతే ఉపదీయతే పుత్రీ జిన్వీ తత్ప్రథమాయాం చిత్యామన్యాముపదస్యాదత్తమాయాం మన్యారేతస్తిత్తస్య పరిగృహీత్యయతది పుత్రః ప్రథమాయాం చిత్యామీయంతే ఉపదీయంతే సమ్యంచో విభూత్వా రేతస్తిచ్ఛతః అదైతావిష్పజ్యోతిష ఏషా వా ఏషాం లోకాజ్యోతిర్

bhavante atayisa purnatmajanati bhava ete chiyante bhiva kurma upadada vite lava eso smajana chitte natmadanti pasunam va eso medha etam kurmo atayite lava eso smajana chitte no atmadanti pasunam va esa మేధస్తమేవై మేధం పశ్యంతేనం పశవోముచ్చంతే ఉపతిష్టంతే ప్రత్యంచస్థాపయతి ప్రత్యంచోహి పశవో మేధముపతిష్టంతేత్యావా పృథివీయజాచాదయతిత్యావా పృథివీ పశవో నోపతిష్టంతే

అపశ్యదతో ప్రజాపతిరపశ్యది ఉపాదత్తేయతే తా ఉపదీయంతే అనదిహాయతి ఉపదీయంతేతస్మాత్రేతస్తిక్తస్యేతేషస్తంభవతిక్షిణాపద్యాయక ప్రజావరణాగృహీయాదయదుత్తర ఉపదాహేవాణృతస్తస్మాశౌ సంభూతే ప్రాణ చక్షుశ్రోత్రే వాచం తాని దాక్ష్మయా సాధయతి పశుం వా ఏతదాక్రామయతి తస్మాత్పశవోంగాని ప్రహరంతోజంతి సర్వ ఉపదీయంతే.

ప్రజాస్వాచనే దివైతేవనాీణి రోచనాని సవనసి తమేవాత్మానస్త ప్రాణో వైరాగ్యదేశాధర్వాష్టకా అలసంచరచరత్యాగ్నేయీవాణేనస్వేనవాతచ్ఛందసాగ్నిశ్చీయేనాథర్యస్తన్నాత్మార్చదీయేవం వేద ఉత్పన్నయజ్ఞో వాయతయ్ఞశ్చక్రియతే యన్నాస్మినో వై దేవానాస్తృప్తృప్తైరేదోరేయాస్మీరుపదాృప్తృప్తై పంచోపదాది పాంతో యజ్ఞోయావానేవయత్నస్తమాలప్తాయావానేవయత్నస్తమసేకృపదీతా ఆస్మీర్వ్యావృత్తే అనుపదీయేతో వాతస్ పరాహాయ తస్మాత్ సర్వే

ప్రాణాశ్చక్షుష్ణోత్రి సాధయతి మూర్ధన్యోసానీ పంచ పంచాభిధాపీయంతే పశోస్సర్వైరేవాయతస్మాత్ పశుః పశ్చాద్విరాజత్రోణిముత్తరస్తస్మాత్రాంతగుంహానా ఇంద్రాగ్ని అవ్యతమానా ఇష్టగాంద్రగుంహతరింద్రరిక్షం వా ఏషా చిరంతరిక్షమిమా ప్రజా ఇంద్రాగ్నీ వై దేవానామోజో వృథా ఓజో వీర్యమింద్రాగ్నీ ఓజస్ వా ఏష వీర్యం మధ్యత ప్రజానాం ధీయతే అథైతాదిష్యా దేవా వై

సూక్త మహానారాయణ ఉపనిషత్ సేస్ దిస్. నీలతో యద మధ్యస్థాత్ విద్యుల్లేకేవ భాస్వర. వెన్ సో పరాశక్తి ఈస్ డిస్క్రైబ్డ్ ఎస్ బ్లూ కాంప్, షీ ఈస్ సమ్టైమ్స్ డిస్క్రైబ్డ్ ఎస్ బ్లూ ఆర్ వైట్ ఆర్ డార్క్ ఆర్ గ్రీన్ ఇన్ ద శ్వేతాశ్వతర ఉపనిషత్. ద మత్స్య పురాణం డిస్క్రైబ్స్ హర్ దట్ హర్ కాంప్లెక్షన్ ఈస్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ బ్లూ లోటస్. సో వెన్ ద బ్లూ లోటస్ వెన్ ద కాంప్లెక్ వెన్ పరాశక్తి హూ హ్యాస్ అ బ్లూ లోటస్ కాంప్లెక్షన్ వాజ్ సీన్ విత్ ద వైట్ కాంప్లెక్షన్ పరమశివ, హౌ వాజ్ ఇట్? ఇట్ వాజ్ లైక్ experiencing the lightning. The lightning is white in color. In the midst of the clouds, what is the color of the clouds? Blue in color. So it was like seeing the lightning in the midst of the clouds, and that's what it comes in the Mahanarayana Upanishad. Neelato yada madhyasthat vidyulekeva bhasvara nivara shukavattangi pitava asvatyanopama. And this is also told in the లింగ మహాపురాణం ఫస్ట్ క్యాంటో 72nd చాప్టర్ 90th వర్స్. వెన్ ద డెమి గాడ్స్ వెన్ ద దేవతాస్ వర్ వర్షిపింగ్ మహాదేవ బికాస్ త్రిపురాసుర వాస్ గివింగ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ దే వర్ చాంటింగ్ ఇంటెన్స్లీ శతరుద్రియం ఫార్ గెటింగ్ బూన్స్ ఫ్రమ్ మహాదేవ ఫర్ హ్యావింగ్ ద మహాదేవ దర్శనం అండ్ దెన్ రిక్వెస్టింగ్ హిమ్ టు కిల్ ద త్రిపురాసురాస్. So at that time also Parashakti and Paramashiva come in the bull, and then the Linga Puranam first canto 72nd chapter 90th verse describes ata vibati vibor vishadam vapur basita basitam ambikaya saha sitamiva brahmaho iha vidyuta nabasi devapate parameshtinaha. It is just like when Parashakti and Paramashiva are there, when the blue complexioned Parashakti is with the white complexion Paramashiva on the bull, it is like seeing the lightning, the white lightning in the midst of the clouds. Neelato yada madhyasthat vidyulleke vabhasvara. This line should be remembered. This comes in the Upanishads. Neelato yada madhyasthat vidyulleke vabhasvara. Neelato yada madhyasthat. I mean the midst of the clouds. Vidyulleke vabhasvara, the lightning. So that is how Parashakti and Paramashiva are present in the heart. And he was experiencing that Parashakti and Paramashiva, who is the Antaryami of everybody, in front of him. That's what Upamanyu Maharshi. So this Upanishad, so where Narayana is the meditator, Dhyata means actually the meditator, and Dhyaya means the meditated. So he is meditating on Parashakti and Paramashiva. So first it describes, initially, it glorifies the divine attributes of that Parashakti and Paramashiva. So Narayana is meditating on that Parashakti and Paramashiva, and it goes on to describe the heart of Narayana. Tasya hridayam bhoja madhye padmakosha pratikashakam hridayam chapyato mukham. He is present in the heart of all the living entities, and including the hearts of Brahma and Narayana. Ado nishtya vidasyanthe nabhyam uparitishtati. Nishtya means the larynx, that is the neck. నిష్ట్యావిదస్యాంతి నాభ్యాము పరితిష్టతి అబౌ ద నేవల్ బిలో ద నెక్ అండ్ అబౌ ద నేవల్ హీస్ ప్రెసెంట్ బిలో ద నెక్ అండ్ అబౌ ద నేవల్ హౌ ఇస్ హీ ప్రెసెంట్ జ్వాలమాల కులంబాతి విశ్వస్యాయతనం మహత్ జ్వాలమాల హీ అప్యర్డ్ అస్ జ్వాలాగ్ని అగ్ని స్తంభ టు క్రష్ ది ఈగో ఆఫ్ బ్రహ్మ అండ్ నారాయణ జ్వాలాగ్ని అగ్ని స్తంభం ద ఎఫల్జెన్స్ దట్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద అగ్ని స్తంభ వాస్ నాట్ Brahma and Narayana were not able to withstand that. So he is present in that way inside the heart. Inside the heart, he is also present inside the heart of all the living entities. Hrida. So it is describing the heart of Narayana is described. Jwalamala santatakam shilavistu lambatya kosha sannipam. And then tasya magye vanhishika aniyo ordva vyavastitaha. So in the middle of that flame, that's how the middle, in that middle of the flame, it's described. So initially the arupatva, the arupa aspect, the sarvatvam of Mahadeva is described initially. And then within that jyoti, within that ananta jyoti, Mahadeva is present with a divine form. That's what it says. Neelato yada madhyasthat vidyulekeva bhasvara. It's like when experiencing Parashakti and Paramashiva, it is like seeing the lightning, the white lightning in the midst of the blue clouds. Nivara shukavattandi pitava asvatyanopama tasya ashikaya madhye paramaatma vyavastitaha paramaatma. The supreme soul resides there.
within the middle of the flame. Sabrahma Sashiva Saharisendra Soksharak Paramak Swarat. He is Swarat, independent. Completely independent. He is the creator of Brahma, Narayana, Rudra and Indra. And who is that personality? How is he described? Hridagam Satyam Param Brahma Purusham Krishna Pingalam Urdvaretam Virupaksham Vishwarupam Namamyaham. He is righteousness personified. He is truth personified. And then Param Brahma, he is the supreme. Paratparam. Brahma means the supreme absolute truth. Krishna Pingalam. Very specific epithet used for Lord Shiva in the Puranas and everywhere. Basma Jabala Upanishad, Brihat Jabala Upanishad. Everywhere it is used. Urdhvaretam, again a specific epithet used for Lord Shiva. Virupaksham, he is three-eyed. Sa bahyabhyantarakshuchihi. By just yaksmaret by virupaksham sa bahyabhyantarakshuchihi. Karanagamam, 3rd chapter, 12th verse. By meditating on that virupaksha, the three-eyed Mahadeva, one gets cleaned of all the sins. Virupaksham vishvarupayavai namo namaha. Virupebhyo vishvarupebhyascha vo namo namo mahadhyah kshullakebhyascha vo namo namo ratibhyo ratebhyascha vo namo namo. Rudram says, virupebhyo vishvarupebhyo, these names are specifically Mahadeva. So initially that anantatva is described, that infiniteness of Mahadeva is described, and then he is glorified with a beautiful form, divine

0: living with Shiva, for mitigating, making less severe our karma. First one is karma yoga, selfless deeds. Second one is worship, but needs to be intense. We really have to get the grace of the gods. It has to be that intense. And the third one is penance, prayaschitta.
1: Om Namah Shivaya.
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
3: Dear listeners of Shaivam.org, the following is Tiruchadagam, presented by Shiva T. V. Venkatraman.
4: Devotees of the Lord, in the stanza that we studied during the last meeting, the saint said, "You are everything that I know of. How do I praise you adequately enough? You are everything and you are and beyond everything. You are also the one who makes us tick. The soul moves, we move by your actions. And such is your capacity and greatness. For a person like me with a limited mind and a limited heart and rather limited feelings, how do I praise you adequately enough?" You see, we are following the saint's thinking and feeling when he is expressing his concept of relationship with God. He has established a certain relationship with God and he is trying to explain that to us. We have not yet established any relationship with God, and therefore quite often we are unable to understand what is being talked about. To us it may look rather simplistic and childish that the saint speaks in such language. But we would prefer a more erudite, more enlightened, more scholarly, and more serious consideration of such a relationship. But that is not to be. The saint's mind works on different lines. He is guided by his heart in this connection, more than by his mind. But when it comes to us, we are moved by our mind. God is a mental consideration. God is a concept. So we like to look at this concept in all sorts of ways. We like to have a reasoned understanding of this concept of God. We would like to examine it from various angles. We'll have to satisfy ourselves that our reasoning has made it possible for us to accept the existence of a God. And if reasoning does not show us the path, we will think rather that God does not exist. Because we would like to give importance to our reasoning rather than to the existence of God. But after examining God in various ways, by the application of our reason and mind, we begin to somewhere see that it is possible after all for God to exist. Then we may try to develop a kind of belief. We will begin to believe in the existence of God. We think there's all reasonable explanation to say that God exists. And if someone else says that he does not exist, we are equally likely to accept his position. We are equally likely to go along with him. Voltaire, the great French philosopher of the Revolution, was asked once whether he believed in the existence of soul. Well, God and soul, for us in any cases, or our experiences beyond us, you can take it as if that it applies to God. Voltaire was asked if he believed in the existence of a soul, and his reply was quite characteristic of him. He said, "If a peacock were asked where its soul lies, it would say that it is in its tail. Because for the peacock, the tail is the most beautiful part of its anatomy. And so if you ask peacock, the peacock would say, 'Yes, my soul, if at all there is in the beauty of my tail as I spread it.'" He was saying that sarcastically. In other words, he was no believer in the existence of a soul. Something similar applies to us also. So we have to take all steps to accept the existence of God on the basis of our reason. Philosophy will call God truth. You would not call it God, but you call it truth. Philosophy has to evolve measures and methodologies and to follow a particular logic in order to arrive at truth. And if truth is arrived at in that manner, it is held to be good for the time being until it is otherwise modified by a new philosophy. even as scientific premises are considered that way. A scientific finding or a premise or a theory is true and right as long as it is not rebutted successfully by succeeding scientists. So we go around this concept of God and we examine it thoroughly and we seem to think that we can accept it, and so we begin to believe in it. And we believe in it, and well, there are reasonably no great obstacles to our belief, and our belief grows deeper and it becomes slightly more profound, and we think that God exists. And when we think God exists, we begin to fortify our belief, and in trying to fortify our belief, we will add arguments that we have heard elsewhere. And so we will strengthen our stand on the existence of God, and our belief turns into faith. And so we have faith in God. And at this stage, when we begin to have faith in God, God cannot merely be a concept. He cannot merely be a simple thought. You do not have faith only in a concept, in a thought. At the level at which you begin to develop your faith, you have to have some conviction. In order to be able to have some conviction, it cannot remain on the basis of your reasoned, logical acceptance of things. It has to go beyond this reasoning and logic and explanation. And so you begin to put God, take him away from your mind. You have filled your mind with him, accepted him in your mind. And at the level of faith, you begin to bring him down to your heart. And you put him in the heart and try to relate him to you on the basis of certain emotional bondage. You now accept him, you have believed in him, you have faith in him, you have a growing conviction that he is there everywhere, and that he is very close to you, and he is quite far away, and that it is possible for you to develop some kind of a relation with him. And you also come to understand that this relationship is not going to be based merely on reason and logic, but on something else, something beyond reason and logic. At the place at which you have put God, namely your own heart, you begin to develop emotions. All forms of worship that you undertake have to be based upon this emotion, this emotional relationship, this emotional bondage, in order to give you a certain amount of conviction and faith. You cannot carry on worship merely on the basis of reasoning and logic. You may do that as a kind of a ritual, in order that you want to ensure that you fulfill a certain responsibility. But if you really want to vibe with God, if you really want to establish your vibrations with God, if you really want to understand the meaning of God, not in your mind, but in your heart, you have to develop a certain amount of emotional relationship with him. The relationship based upon your feelings. And unless you have this feeling, this basis, this platform of feeling, then you will find that at the slightest opportunity, you will drop God like a hot brick. That he may be in your heart, you have to ensure that you and your God are emotionally related. This goes beyond reason. This is based upon your total understanding, which probably is beyond logic and your mental faculty. Our saints were of this caliber. They were not going by reason. They were not going by logic. They were inspired. They knew. They had understood. They had experienced. They had at the bottom of their heart felt the weight of a deity, and they were bearing it with great happiness. Inside of them, outside of them, felt that God was moving. God was ticking. It is a pure feeling on the basis of which the saints gave us these various songs and compositions and messages. It is not on the basis of mere reasoning. Later on, Religious philosophy took charge of their discoveries and took charge of their intuitional statements and converted them into shastras. Shastras have to have the basis of the finding of the saints based upon their emotional experiences. When I use the word emotion, I'm not merely using the word emotion in the context of their relationship to the senses, but emotion in a larger sense. And so when saint like Manika Vachagar says, "You are everything, I cannot understand you, you are beyond beyond all understanding, how can I adequately praise you, how can I adequately offer my worship to you?" You have to accept that he is speaking from a situation which is different from our normal reactions. We do not think in this way when we go to temple and offer our Sahasranama or Ashtotra Puja performed through the priests. We have seen the God there, and we have seen the Apishekam, we have seen the Archana, we have seen the Divaradhanai, and we have received our Prasadam, and we have done our job. How many of us really feel? So when reciting the Vedas, Sri Jnana Sambandha said, it is not enough if you merely recite the Vedas. You cannot discover the central meaning of the Vedas if you merely recite them. But you must recite them with all your heart. Recite them with all the emotions of your heart. You must cry when you recite them. That's what he said. Kadalahi kashindu kanneer malhi oduvardammai nannerikki uippadu Vedannanginum veipporulavadu Nadan namam namaschivayave. The central theme of all Vedas, according to him, is the name, the holy name of Namah Shivaya. That one which will elevate us, that one which will purify us, that one which will liberate us from all our cycle of birth and death. The one which liberates us has to be understood as the central piece of all Vedas. But when you understand it as the central piece of all Vedas, you understand it only when kadalahi kashindu kanneer malhi oduvardammai nannarikku ippadu. You have to get into that feeling. When you don't have that feeling, you will recite. And this recitation is a mental effort, and it will begin as a mental effort and stop as a mental effort. And so he says, "You are the one who made us dance to your tunes, who taught vanai then solli vaartuvenu." As we went into the question of this kootaadu, kootaattal, nadanam, nattam, and we went into the concept of the panchakrityam and related ideas during the last meeting. And so the saint, when he says, "How do I adequately praise you?" also looks at the other people who praise him. I am unable to praise you enough, but there are other people who praise you. And how do they praise you? And what do they adore you for? So in the next stanza, he will throw out some ideas. Vaartuvadum vanavargal tam vaalvaan manam ninpaal taaltuvadum tam uyarndu tammayellam tholavendi soorthu madukara muralum taaroai naayadiyen பார்த்த பெறப்படுத்திடுவான் யானும் உன்னை பரவுவனே சூஸ்த மது கரலும் கரம் உரலும் தாயோய். லார்ட் சிவா வேர்ஸ் திஸ் கார்லண்ட் ஆஃப் தார் இஸ் அ கார்லண்ட் அண்ட் திஸ் கார்லண்ட் இஸ் குராமலர். குராமலர் இஸ் அ மலர் விச் ஹி இஸ் செட் டு லைக் வெரி மச் அண்ட் ஹி வேர்ஸ் திஸ் கார்லண்ட் அண்ட் திஸ் கார்லண்ட் ஆஃப் ஃப்ளவர்ஸ் இஸ் ஃபுல் ஆஃப் ஹனி. And so the bees are all round the flowers in the garland. And such is the garland that he wears. Madhugaram, soondhu, soothu, soothu is for soondhu, really. Madhugaram, soondhu, uralum taro, muralum taroyai. Tar means garland, taroyai means the wearer of garland. So he addresses, the saint addresses Lord Shiva as the one who wears this garland with flowers, where the bees are moving about, sucking the honey out of such flowers in the garland. My Lord, simply my Lord. Now, he is now talking of the celestials. He's looking at them, and he's trying to see how these celestials worship the Lord. Vanavargal vaartuvadum, They also praise you. Vanavargal vattuvadum, the celestials praise you. For what? Tham varvan, for the purpose of their living. There seems to be therefore a certain purpose in their praising the Lord, adoring the Lord and worshipping the Lord. And that is to ensure that they live in full security and in full happiness. Why should these people staying in the heaven, these celestials, still think in terms of their security and still think in terms of their happiness? Manam ninval taaltuvadum tam uyarndu tamayellam thozhavendi. The next line. What do they do? Manam ninval taaltuvadu. They do surrender their mind. They do surrender their heart. They do bow before you. They place themselves at your disposal. Manam ninval taaltuvadum. For what? But still there seems to be an underlying purpose. Taaltuvadum tam uyarndu tamayalam thozhavendi. So that others will praise them. Others will worship them. And they would have reached heights at which others will praise them. Heights at which may be probably in their mind equivalent to the position of God, Lord Shiva himself. So, vaazhthuvadum vaanavargal tam vaazhvaan. In order that they may live well, they praise you. And they put their mind before you and surrender themselves to you so that they will rise up and they will be praised by other people. So this is the purpose for which they seem to be praising you. And Karakalamyar gives a very beautiful description of this activity of these celestials in heaven. They all stand in a large queue before the entrance to the abode of Lord Shiva. They are regulated by Nandi with a wand in his hand, and they stand in a queue with big garlands and things like that, and they will see him, or they will get an impression of him, and then they will have to go back, and they will have to come again, and but whosoever does so with a purpose in his mind, and he wants to be happy in the heavens, he wants to enjoy his position, he wants to secure his position, he wants to improve upon it. This is what the celestials do, no less than Indra or Varuna or Agni or whichever celestial that you are thinking of, celestial leader that you are thinking of, that seems to be their only aim. So Karakalamyar will say, What am I doing here? I am here on this earth and they are there nearer the Lord, and therefore they are in a better position to reach him and to appreciate him. But I am so far away, living somewhere in the corner of this earth, and how can I ever reach him? And then an insight flashes in her mind. And he says, Kadalal tamule nokkuvarku jodiyai thonrume. Then she understands, my God, what is their love towards the Lord? What is their involvement in the Lord? What is their emotional attachment to him? They do that merely because they want to achieve something. Whereas, what do I achieve? I have already got the peyuruvam. I have got the body of a ghost. I have nothing more to seek in this world or in any world. I only seek the grace of the holy feet of the Lord. And therefore, I am dying for it. I am crying for it. My mind is fully imbued with the sense of love for God. And in such circumstances, I really do not have to carry a big garland and wait at the doors of his abode. It is enough. My mind is full and it is enough. And I'm going to be able to receive inside me the lustrous beauty of the Lord. Jodiyah tamule thondrume. Now, what does all these point out to? See, the very idea that the celestials still aspire for positions, enjoyment, etc., has been amply made clear in our various Puranas. A celestial is just a higher degree of vibration. Now, they are no different from the humans upon this earth. They have all the malas of the humans. They are sagalas, even as human beings are sakalas. Sagalas have all the three malams. The malams are, the blemishes are, anavam, kanmam, and mayai. They suffer from them no less than the humans. But because of many, many lives, many births and deaths, and their goods, and their merits, and their good deeds, they are in a position, they have risen to the position of the celestial beings. They will be there for the time being, in order to be able to enjoy the results of their good deeds. And after they have exhausted these merits, they would have to come down upon the earth in order to be able to further their experience towards reaching God. And therefore their sojourn in the celestial world is of a short duration. Now, even as it is of a short duration, these celestials are not free from their emotional hangovers. The vasanas of their malams pursue them as much as the vasanas pursue the human beings upon the earth. And therefore, they would like to aspire for position. They would like to aspire for enjoyment. They would like to aspire for the luxury of living. These are known as the Bhogamalam and Adhigaramalam. The Bhogamalam and Adhigaramalam are the aspects of Anavam. Anavam is what gives the basic blemish to the soul. The soul is so much attached to this Anavamalam that it does not know that there is a malam at all. And therefore, driven by this malam, we achieve things in this world, we get things going, we do things, we perform actions which have got consequential reactions, and so we go on increasing this cycle of life and death. The Anavamalam has this kind of an aspect, twin aspect. It has many aspects. The chief of them are the Bhogamalam and Adhigaramalam. The desire for enjoyment and the desire for power. Now, these two things are part of makeup of the human being, and even as it, they are the part of the makeup of a celestial being. And whereas the human being has 100 ways by which he can fulfill these aspirations towards an Adhigaramalam and a Bhogamalam, obviously in the celestial world, these celestials do not have widespread opportunities. So the Puranas say. And therefore, their pursuit is univocal. They pursue their goal towards an Adhigaramalam, or they pursue their goal towards a Bhogamalam. And in order to be able to achieve what they want, they shower their praises upon the Lord. And nobody, therefore, is free from these blemishes merely because he has reached a celestial sphere. And in fact, the illusion which they have, if I may use the expression, because illusion is a word which is used only upon this world, the illusion is they have, it pursues them, and they think that what they are enjoying is real. And after some time, they have to be born again. And when they are born again, they would probably be born in very dire circumstances, with no power, with no sense of enjoyment, and with no security, and they would have to fulfill the karma which had been attached to them by the Lord for being discharged during this life. And therefore, the saint knows all these things. He knows. And when he knows, he tells us. He says that these are the people who want to be praising the Lord in order to be able to achieve something for themselves. That is Adhigaramalam and Bhogamalam. Than Varvan is Bhogamalam. Tammayellam Thoravendi Tamuyandu is Adhigaramalam. So these two are the malams which they suffer from, and the saint knows that this is what it is. Do not think that the celestials alone suffer from these malams. The human beings even more so do. But we do not know that these are part of our blemishes. We think that it is our legitimate right to be able to achieve something. But an achievement which is based upon purely egotistic, selfish considerations, which are the result of Anavamalam's activity, is the kind of achievement which is likely to result in the cycle of birth and death, creating action upon reaction upon reaction.
2: Om Namah Shivaya.
5: Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
6: Agne Charsheya Agnimurdhadi Vakkakote Pate Parthe Vyaya Apamrayita Se Jinvatai Oyera.
7: Om Namah Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
3: Dear listeners of Shaivam.org, the following is Gangadhara Ashtakam, presented by Dr. M. Gokulakrishna Iyer.
8: Maulav Ganga Shashankav Karacharanatale Shitalanga Bhujangaha Vame Bhage Dayardra Himagiritanaya Chandanam Sarvagatre Itham Shitam Prabhutam Tavakanaka Sabha Nathavodham Kvashaktihi Chitte Nirveda Tapte Yadi Bhavatinate Nityavaso Madiye Gangamvari Manohari Murari Charanachyutam Tripurari Shirashchari Papahari Punatumam Shrimat Kshiratarangini Tatagate Punye Virinchev Pure Nityam Sannihitam Kila Kalayitum Kshirabhishekadaram Shrigarutmata Vallika Sahacharam Margesahayam Drunam Shrimat Dikshita Vipradaivatavaram Sanchintaye Shankaram Shrimad Appayadikshitendra Rachitasya Gangadharashtakasya Chaturtha Shlokaha Shlokesminna Svaputrasya Abhimanyor Mrityurupam Artimapadyamanasya Arjunasya Artihantaram Bharata Yudhe Tasya Vijayapraptyartham Tasmai Pashupatakhyamstram Dadatam Bhagavantam Stuvanti Dikshitendraha Evam Bhavati Shlokaha Vyudham Dronajayadrathadi Rathikaihi Sainyam Mahatkauravam Drishtva Krishnasahayavantam Apitam Bhitam Prapannartiha Partham Rakshitavan Amoghavishayam Divyastram Udbodhayan Artatrana Parayanas Bhagavan Gangadharome Gatihi Iti Anvayaha Evam Bhavati Dronajayadrathadi Rathikaihi Vyudham Mahat Kauravam Sainyam Drishtva Krishna Sahayavantam Api Bhitam Tam Partham Yaha Prapannartyaha Amoghavishayam Divyastram Udbodhayan Rakshitavan Saha Artatrana Parayanaha Bhagavan Gangadharaha Megatihi Iti Shlokesmin Prayuktaha Ekaikopi Shabdaha Mahabharatasya Dronaparvantargatanam Abhimanyu Vadhaparva Pratignyaparva Jayadratha Vadhaparvanam Katipaya Shlokanam Saraha Bharata Yudhe Svaputra Vadhasya Pratikritikaranaya Jayadratham Hantum Pratignyatena Arjunena Bhagavata Krishnena Sakam Kritam Shivaradhanam Sangrinhanti Yaha Prapannartiha Partham Amoghavishayam Divyastram Udbodhayanna Rakshitavan Saha Artatrana Parayanaha Bhagavan Gangadharaha Megatihi Iti Yaha Iti Vakyasheshaha Prapannartiha Prapannayoho Svapne Sharanamagatayoho Krishnarjunayoho Artim పీడాం యోహంతి సహ పార్థం అర్జునం అమోఘ విషయం అమోఘాః సఫలాః విషయాః యస్య తం దివ్యాస్త్రం దివ్యం దివ్యసరసిభవం తచ్చతదస్త్రం చ దివ్యాస్త్రం ధనుర్బాణద్వంద్వం పాశుపతాస్త్రం ఇత్యర్థః. ఉద్బోధయన్ ఉత్తేజయన్ రక్షితవాన్ సంగ్రామే విజయప్రాప్తిరూపేణ అనుగ్రహకరణేన అరక్షత్. సహ ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః. నను కుతః భగవానర్జునాయ పాశుపతమస్త్రం దదావితి హేతుమాహుః. ద్రోణజయద్రథాదిరథికైః వ్యూఢం మహత్ కౌరవం సైన్యం దృష్ట్వా భీతం తం ఇతి. ద్రోణజయద్రథాదిరథికైః, ద్రోణః పద్మవ్యూహ నిర్మాత, జయద్రథః పాండవేభ్యః తద్వారసంరక్షకః సింధువిషయాణాం రాజా, ద్రోణశ్చ జయద్రథశ్చ ద్రోణజయద్రథౌ తావాదీయేషాం రథికానాం రథప్రభూణాం తే ద్రోణజయద్రథాదిరథికాః. తైః భారతయుద్ధస్య త్రయోదశే హని అభిమన్యోర్ఘాతకాః షణ్మహారథాః ఇత్యర్థః. తే చ ద్రోణాచార్య కృపాచార్య దుర్యోధన దుశ్శాసన కర్ణజయద్రథౌ చ ఇత్యవగమ్యతే భారతాత్. వ్యూఢం చక్రవ్యూహాపరనామకేన పద్మవ్యూహేన నిర్మితం మహత్ దుఃఖేన జేతుం శక్యం కౌరవం కౌరవపక్షీయం సైన్యం చమూం దృష్ట్వా అభిసమీక్ష్య. దృష్ట్వా ఇత్యనేన యుధిష్ఠిరముఖాత్ అర్జునస్య అభిమన్యువధవృత్తాంతశ్రవణముపలక్ష్యతే. భీతం ఇత్యనేన తస్య దరుమనస్యం ధ్వన్యతే. తం పుత్రయోగాద్విషణ్ణం మృధే అర్జునస్య విజయసాధనీభూత పాశుపతాస్త్రోద్బోధనకర్మణి పరశివప్రభావోత్కర్షం ప్రఖ్యాపయంతి. కృష్ణసహాయవంతమపి ఇతి. కృష్ణసహాయవంతం, కృష్ణః పాండవానాం నిత్యసంరక్షకః భగవాన్ శౌరిః, సహ సహాయః అభిసరః అస్య ఇతి. కృష్ణసహాయవాన్ అర్జునః తం అపిర్విరోధే. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోభూతిర్ధ్రువానీతిర్మతిర్మమ ఇతి. ధృతరాష్ట్రం ప్రతి సంజయవచనాత్ ససురాసురగంధర్వాః సయక్షోరగరాక్షసాః నాలం లోకారణే జేతుం పాల్యమానం కిరీటినా ఇతి. దుర్యోధనం ప్రతి ద్రోణాచార్యవచనాచ్చ యోగేశ్వరలక్షణస్య పరమాత్మన శ్రీకృష్ణస్య అర్జునసహాయత్వే సత్యపి పాండవపక్షస్య విజయే పరమేశ్వరస్యాపి హేతుత్వం వర్తత ఇతి ద్యోత్యతే. తదుభయోస్తారతమ్యం కల్పయద్భిః హరదత్తశివాచార్యైః హరిహరతారతమ్యాఖ్యే గ్రంథే తదుభయకృతః అర్జునానుగ్రహః ఏవ ముక్తః. ఏకోరుజునస్య జయదః ఖలు సూతభావాత్, అన్యోరుజునస్య జయదో భవదస్త్రదానాత్, కోవానయోరధిక ఇత్యనుచింత్య వృద్ధాః సత్యం బ్రువంతు తమిమం వయమాశ్రయామః ఇతి. సూతభావేన కృష్ణస్య అర్జునజయప్రదత్వే పాశుపతాస్త్రదానేన శివస్య తజ్జయప్రదత్వే చ తారతమ్యం న విద్యత ఏవ. కృష్ణస్య సూతభావాదేవ భగదత్త ప్రయుక్తాద్ వైష్ణవాస్త్రాత్ అర్జునస్త్రాతః భగవతా కృష్ణేన స్వవక్షసి తదస్త్రగ్రహణేన కృతం అర్జునసంరక్షణం స్మర్తవ్యం. శివదత్తాదేవ పాశుపతాస్త్రాత్ అర్జునః ఏకాకీ సన్న సైంధవం జయద్రథం జఘాన ఇత్యపి స్మర్తవ్యం. కోవానయోరధికః ఇత్యనుచింతయంతః వయం భగవత్పాదమతానుయాయినః ద్వావపి సమావిత్యేవ వదేమ. వ్యాసాచార్య ప్రకటితం సత్యం జానంతో వయం ఉభావప్యాశ్రయేమ. భగవతః కృష్ణస్య సర్వదేవ ప్రకృష్టత్వం అర్జునస్య దుర్జయత్వం చ ప్రథయతా ద్రోణాచార్యేణ. శివస్యాపి ప్రకృష్టత్వం సమం జే గీయతే. విశ్వసృగ్యత్ర గోవిందః పృతనానీస్తథార్జునః తత్ర కస్య బలం క్రామేత అన్యత్ర త్ర్యంబకాత్ ప్రభోః ఇతి. భారతయుద్ధస్య ద్వాదశే హని భగదత్త వృషాచలవధానంతరం త్రయోదశే హని కిం ప్రవృత్తమితి పృచ్ఛంతం ధృతరాష్ట్రం సంజయః ప్రాహ. పద్మవ్యూహో మహారాజ ఆచార్యేణాభికల్పితః తత్రశక్రోపమాః సర్వే రాజానో వినివేశితాః అరాస్థానేషు విన్యస్తాః కుమారాః సూర్యవర్చసః సంఘాతో రాజపుత్రాణాం సర్వేషాం అభవత్తద సహితాః పర్యధావంత కార్ష్ణీం ప్రతి యుయుత్సవః తేషాం దశసహస్రాణి బభూవుర్దృఢధన్వినాం దుర్యోధనస్తు రాజేంద్ర సైన్యమధ్యే వ్యవస్థితః కర్ణదుశ్శాసనకృపైః వృతో రాజా మహారథైః ప్రముఖే తస్య సైన్యస్య ద్రోణోవస్థితి నాయకః సింధురాజస్తథాతిష్ఠత్ శ్రీమాన్ మేరురివాచలః సింధురాజస్య పార్శ్వస్థాః అశ్వత్థామ పురోగమాః సుతాస్తవ మహారాజ త్రింశత్త్రిదశ సన్నిభాః గాంధారరాజః కితవః శల్యో భూరిశ్రవాస్తథా పార్శ్వతః సింధురాజస్య వ్యరాజంత మహారథాః తతః ప్రవవృతే యుద్ధం తుములం లోమహర్షణం తావకానాం పరేషాం చ మృత్యుం కృత్వా నివర్తనం ఇతి. ఏతాదృశం మహత్ కౌరవం సైన్యం ప్రత్యభియాతః అభిమన్యుః చతురంగసేనాం అశ్మకపుత్రం చ హత్వా శల్యం మూర్ఛయిత్వా తద్భ్రాతరం హత్వా చ క్షోభయామాస. దుర్యోధనాదేశేన దుశ్శాసనః తేన సహ యుద్ధం ప్రచక్రమే. వ్యూహద్వారం ప్రవిష్టే సత్యభిమన్యౌ తద్వారం జయద్రథేన పినద్ధం. తస్మాత్ తమభిమన్యుం అనుసృత్య యుధ్యతాం పాండవానాం దర్శనపథాత్ అదృశ్యతాం గతస్సః. అతః తత్ర పాండవానాం దశామాః పాండూనాం దర్శితః పంథాః సైంధవేన నివారితః పాండవాశ్చాన్వపద్యంత ప్రతిషేకుర్న సైంధవం ఇతి. క్రమేణ దుశ్శాసనేన హతోభిమన్యుః భూమౌ పపాత. తన్మరణవార్తాం శృణ్వతః అర్జునస్య దశామాః. తతోర్జునో వచశ్రుత్వా ధర్మరాజేణ భాషితం హాపుత్ర ఇతి నిశ్వస్య వ్యథితో న్యపతద్భువి ఇతి. అస్మిన్ వ్యసనసమయే భగవాన్ కృష్ణః అర్జునమాశ్వాసయితుం తత్పార్శ్వే ఆసీత్ ఇత్యాహ. పార్థస్యైవ మహాబాహుః పార్శ్వమాగాదరిందమః ఇతి. భగవత శివస్య ప్రసాదేనైవ యుద్ధే విజయప్రాప్తిః పార్యేత ఇతి తదారాధన ప్రకారం అర్జునం దర్శయామాస కృష్ణః. అతః ద్వావపి స్వప్నే శివమారాధయితుం కైలాసం జగ్మతుః ఇత్యాహ. పార్థ పాశుపతం నామ పరమాస్త్రం సనాతనం యేన సర్వాన్ మృధే దైత్యాన్ జఘ్నే దేవో మహేశ్వరః యది తద్విదితం తేద్య శ్వోహంతాసి జయద్రథం. అథ జ్ఞాతుం ప్రపద్యస్వ మనసా వృషభధ్వజ అర్జునశ్చాపి తం దేవం భూయో భూయోభ్యవందత. జ్ఞాత్వైకం భూతభవ్యాదిం సర్వభూతభవోద్భవం తతస్తావాగతౌ శర్వః ప్రోవాచ ప్రహసన్నివ స్వాగతం వాం నరశ్రేష్ఠౌ ఉత్తిష్ఠేతాం గతక్లమౌ ఇతి. తతః కృష్ణార్జునాభ్యాం కృతం శివప్రపదనం దర్శయతి. తతః పార్థః ప్రసన్నాత్మా ప్రాంజలిర్వృషభధ్వజం దదృశోత్ఫుల్ల నయనః సమస్తం తేజసాం నిధిం ఇచ్ఛామ్యహం దివ్యమస్త్రం ఇత్యభాషత శంకరం. తతః పార్థస్య విజ్ఞాయ వరార్థే వచనం తదా వాసుదేవార్జునౌ దేవః స్మయమానోభ్యభాషత స్వాగతం వాం నరశ్రేష్ఠౌ విజ్ఞాతం మనసేప్సితుం యేన కామేన సంప్రాప్తౌ భవద్భ్యాం తం దదామ్యహం ఇతి. అస్మాత్ పూర్వస్మిన్ అధ్యాయే కృష్ణార్జునాభ్యాం కృతా శివస్తుతిః అవధేయ. సా హి తాభ్యాం కృతం శివప్రపదనం ద్యోతయతి. ఏవం తాభ్యాం ప్రతి శివస్య ప్రత్యుక్తిమాః. సరోమృతమయం దివ్యం అభ్యాసే శత్రుసూదన తత్రమే తద్ధనుర్దివ్యం శరశ్చ నిహితః పురా యేన దేవారయః సర్వే మయా యుధి నిపాతితాః తత ఆనీయతాం కృష్ణౌ సశరం ధనురుత్తమం తథేత్యుక్త్వా తుతౌ వీరౌ తం శర్వం పార్షదైః సహ ప్రస్థితౌ తత్సరో దివ్యం దివ్యాశ్చర్యశతైర్యుతం నిర్దిష్టం యద్వృషాంకేణ పుణ్యం సర్వార్థసాధకం తజ్జగ్మతురసంభ్రాంతౌ నరనారాయణావృషి తతస్తౌ తత్సరో గత్వా సూర్యమండలసన్నిభం నాగమంతర్జలే ఘోరం దదృశాతైర్జునాచ్యుతౌ ద్వితీయం చాపరం నాగం సహస్రశిరసంవరం వమంతం విపులాం జ్వాలాం దదృశాతేగ్నివర్షసం తతః కృష్ణశ్చ పార్థశ్చ సంస్పృశ్యాపః కృతాంజలి తౌనాగా ఉపతస్థాత్ నమస్యంతౌ వృషధ్వజం గృణంతౌ వేదవిదుషౌ తద్బ్రహ్మ శతరుద్రియం అప్రమేయం ప్రణమతః గత్వా సర్వాత్మనాభవం తతస్థౌ రుద్రమాహాత్మ్యాత్ హిత్వా రూపం మహోరగౌ ధనుర్బాణశ్చ శత్రుఘ్నం తద్వంద్వం సమపద్యత తతో జగృహతు ప్రీతౌ ధనుర్బాణం చ సుప్రభం ఆజహ్రతుర్మహాత్మానౌ దదతుశ్చ మహాత్మనే తతః పార్శ్వాద్ వృషాంకస్య బ్రహ్మచారీంద్యవర్తత పింగాక్షస్తపసః క్షేత్రం బలవాన్ నీలలోహితః సతద్గృహ్య ధనుశ్రేష్టం తస్థౌ స్థానం సమాహితః విచకర్షాథ విధివత్ సశరం ధనురుత్తమం ఇతి. శివాత్ అర్జునస్య పాశుపతాస్త్ర మంత్రగ్రహణం దర్శయతి. తస్య మౌర్వీం చ ముష్టిం చ స్థానం చాలక్ష్య పాండవః శ్రుత్వా మంత్రం భవప్రోక్తం జగ్రాహాచింత్య విక్రమః సరస్యేవ చ తంబాణం ముమోచాతి బలః ప్రభుః చకార చ పునర్వీరః తస్మిన్ సరసి తద్ధనుః తస్య తన్మతమాజ్ఞాయ ప్రాదాత్ ప్రీతో వరం భవః ఇతి. తస్య పాశుపతాస్త్రస్య ప్రభావమాహ తచ్చ పాశుపతం ఘోరం ప్రతిజ్ఞాయాశ్చ పారణం తతః పాశుపతం దివ్యం అవాప్య పునరీశ్వరాత్ ఇతి. అథ యుద్ధే విజయప్రాప్తిరూపేణ విశిష్టతః జయద్రథవధ ప్రతిజ్ఞాయాః పారణరూపేణ భగవాన్ శివః అర్జునం రక్షితవాన్ ఇత్యాహ. రణే చ కృష్ణః జయద్రథస్య జన్మసమయే తత్పిత్రా రాజ్ఞా వృద్ధక్షత్రేణ శ్రుతాం గైర్వాణీం గిరం నివేదయామాస. సంగ్రామే యుధ్యతస్తస్య పుత్రస్య శిరః కశ్చిత్ క్షత్రియఋషభః ఛేత్స్యతీతి శ్రుత్వా జయద్రథః భృశం కుపితః హనిష్యమాణం యోద్ధారం శశాపసః తస్యాపి శిరః శతధా భవేత్ ఇతి తస్య శాపః. ఏవం శప్త్వా కాలక్రమేణ రాజ్యే తం జయద్రథం స్థాపయిత్వా చ సః వృద్ధక్షత్రః ఉగ్రం తపః సమాస్థాతుం వనం జగామ. అతః తచ్ఛాపాత్ అర్జునం రక్షితుం భగవాన్ కృష్ణః ఉచితే కాలే భగవతా శివేన దత్తం పాశుపతమస్త్రం ప్రయోక్తుమాదిదేశ. తస్య ప్రయోగాదేవ అర్జునస్య మూర్ధా శతధా న ఫలిష్యేదిత్యాహ. తస్మాన్ జయద్రథస్య త్వం శిరశ్చిత్వా మహామృధ దివ్యేనాస్త్రేణ రిపుహన్ ఘోరేణాద్భుతకర్మణ సకుండలం సింధుపతేః ప్రభంజన సుతానుజ ఉత్సంగే పాతయస్వాస్య వృద్ధక్షత్రస్య భారత. అథ త్వమస్య మూర్ధానం పాతయిష్యసి భూతలే తవాపి శతధామూర్ధా ఫలిష్యతి న సంశయః. యథాచేదం న జానీయాత్ సరాజా తపసి స్థితః తథా కురు కురుశ్రేష్ఠ దివ్యమస్త్రముపాశ్రితః ఇతి. జయద్రథవధప్రకారమాహ ఏతచ్చ్రుత్వా తు వచనం శృక్కిణీ పరిసన్నిహన్ ఇంద్రాశని సమస్పర్శం దివ్యమంత్రాభిమంత్రితం సర్వభారసహం శశ్వత్ గంధమాల్యార్చితం శరం విససర్జార్జునస్తూర్ణం సైంధవస్య వధేధృతం సతుగాండీవ నిర్ముక్తః శరశ్యేన ఇవాశుగః ఛిత్వా శిరః సింధుపతేః ఉత్పపాత విహాయసం తచ్చిరః సింధురాజస్య శరైరూర్ధ్వమవాహయత్ ఇతి. వృద్ధక్షత్రస్య శాపాత్ కథమర్జునః రక్షితోభూత్ ఇత్యాహ. తతః సుమహదాశ్చర్యం తత్రాపశ్యామ భారత సమంతపంచకాద్ బాహ్యం శిరో యద్వ్యహరత్తతః ఏతస్మిన్నేవ కాలే తు వృద్ధక్షత్రో మహీపతిః సంధ్యాముపాస్తే తేజస్వి సంబంధీతవ మారిష ఉపాసీనస్య తస్యాథ కృష్ణకేశం సకుండలం సింధురాజస్య మూర్ధానం ఉత్సంగే సమపాతయత్ తస్యోత్సంగే నిపతితం శరస్తచ్చారుకుండలం వృద్ధక్షత్రస్య నృపతేః అలక్షితమరిందమ కృతజప్యస్య తస్యాథ వృద్ధక్షత్రస్య భారత ప్రోత్తిష్ఠతస్తత్సహసా శిరోగచ్చద్ధరాతలం తతస్తస్య నరేంద్రస్య పుత్రమూర్ధని భూతలే గతే తస్యాపి శతధా మూర్ధాగచ్చదరిందమ తతస్సర్వాణి సైన్యాని విస్మయం జగ్మురుత్తమం ఇతి. రక్షితవాన్ ఇతి దీక్షితేంద్రప్రయుక్తేన శబ్దేన ఏతావాన్ అర్థః భవతి ఇతి ధ్యేయం. భాషణమిదం కృష్ణార్జునకృత శివస్తుతిపారాయణేన సమాపయామి. కృష్ణార్జునావూచతుః నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యం ఉగ్రాయ చ కపర్దినే మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శంభవే ఈశానాయ మఖఘ్నాయ నమోస్త్వంధకఘాతినే కుమారగురవే నిత్యం నీలగ్రీవాయ వేధసే పినాకినేహ విష్ట్యాయ సత్యాయ విభవే సదా విలోహితాయ ధూమ్రాయ వ్యాధాయానపరాజితే నిత్యనీలశిఖండాయ శూలినే దివ్యచక్షుషే హంత్రే గోప్త్రే త్రినేత్రాయ వ్యాధాయ వసురేతసే అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ వృషధ్వజాయ పింగాయ జటినే బ్రహ్మచారిణే తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయ చ విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ఠతే నమో నమస్తే సేవ్యాయ భూతానాం ప్రభవే సదా బ్రహ్మవక్త్రాయ శర్వాయ శంకరాయ శివాయ చ నమోస్తు వాచస్పతయే ప్రజానాం పతయే నమః నమో విశ్వస్య పతయే మహతాం పతయే నమః నమః సహస్రశిరసే సహస్రభుజమృత్యవే సహస్రనేత్రపాదాయ నమో సంహ్యేయకర్మణే నమో హిరణ్యవర్ణాయ హిరణ్యకవచాయ చ భక్తానుకంపినే నిత్యం సిద్ధ్యతాం నవ్వరః ప్రభో.